శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 16వ రోజు. 2026 సంవత్సరం జూలై నెల 7వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం ఇప్పుడు 5:58 దాటి 43 సెకండ్లు కావస్తోంది. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, పారిశ్రామిక అనుకూలతలను లోకేష్ వారికి వివరించారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమేటివ్ రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్గా నిలపడమే లక్ష్యంగా మంత్రి పర్యటన కొనసాగుతోంది. ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న కాన్పు మధ్య కనీసం 2 ఏళ్ల దూరం పాటించిన దంపతులకు నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న జంటలకు ప్రతి జిల్లాకు 3 కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల దూరం పాటించిన జంటలకు ప్రతి జిల్లాకు 6 గుర్తించి 5,000 రూపాయల చొప్పున నగదు అందిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల ఆజుకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు రాష్ట ప్రభుత్వం, రక్షణ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడం, భీకర గాలులతో కెరటాలు ఎగిసిపడుతుండటంతో గాలింపు చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. ప్రతికూల వాతావరణంలోనూ నావీకి చెందిన 3 హెలికాప్టర్లు, 2 నౌకలతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని చెప్పారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం అమలు చేయనున్నట్లు రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆప్కో తోటలో ఈ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడుతూ, ఈ నెల 15 తేదీన 4 కోట్లు, వచ్చే నెల మొదటి వారంలో మరో 2.50 కోట్ల బకాయిలు అందజేయనున్నామని చెప్పారు. నేతన్నలకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు అందజేసే యోచన చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాల్లో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం తెలిపారు. రానున్న రోజుల్లో డిఎస్సి నిర్వహించబోతున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులకు 788 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. 2024-25, 2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించిన బకాయిల చెల్లింపులకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి 14 తేదీ వరకు పశుగ్రాస వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకులు దామోదర నాయుడు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పోషకులకు అవగాహన సదస్సులు, పశుగ్రాస సందర్శనలు, శిక్షణలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 75% రాయితీపై అధిక దిగుబడినిచ్చే పశుగ్రాస విత్తనాలు పశు వైద్యశాలల్లో, రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

వందన భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ వ్యాసరాయకృత శ్రీనివాస స్తోత్రం విన్నారు. వందనాలో ఇప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించిన హనుమాన్ గీతం.

వందన భక్తిగీతాల కార్యక్రమంలో పప్పు సోమేశ్వరరావు గారి రచనలో హనుమాన్ గీతం విన్నారు. వందనలో ఇప్పుడు పి. సుశీలా గారు ఆలపించిన యాదగిరీశుని గీతం.

వందన భక్తి గీతేల కార్యక్రమంలో చివరిగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి గీతం విన్నారు. వింటున్నారు వివిధ భారతి. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి

0: పిండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మూడు ప్రాంతాల ఆర్థికాభివృద్దిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తిరుపతి ఆర్థిక ప్రాంత అభివృద్దికి హార్టికల్చర్ కీలకంగా మారుతుందని, 25కు పైగా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ఆయా ప్రాంతాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు ప్రత్యేక విభాగాల పనితీరును దృశ్య మాధ్యమం విధానంలో డీజీపీతో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ద్వారా ఆ జిల్లా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, శక్తి కార్యక్రమం ఆపరేషన్ ట్రేస్ ద్వారా గల్లంతైన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నామని మంత్రి తెలిపారు. అమరావతిని స్వీయ ఆర్థిక రాజధానిగా అభివృద్ది చేసి అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల అభివృద్దికి వినియోగిస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఆయా రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచాయని చెప్పారు. అదే తరహాలో అమరావతిని కూడా స్వయం సమృద్ది సాధించే రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని మంత్రి పేర్కొంటూ,
1: ఏ రాష్ట్రానికైనా సరే 50 నుంచి 70% ఆదాయం వచ్చేటువంటి రాజధానుల ద్వారా ఆ రాష్ట్రాల్లో ఆర్థిక సంపద సృష్టించుకుని అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్తూ ఉంటే, రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి పారిశ్రామిక అభివృద్ధి చేసి సంపద సృష్టించి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా అమరావతి, ఎందుకంటే అమరావతికి ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టిన అవసరం లేదు. అమరావతి తిరిగి 100 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టు ని ఇవాళ రూపకల్పన చేసి దాన్ని ముందుకు
0: ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో జిల్లా మండల స్థాయి వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంటల సాగులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఎల్నినోపై తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం ద్వారా వాట్సాప్లో అందుతున్న వాతావరణ సమాచారాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మితమవుతున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్వహణ కోసం అర్హత కలిగిన ప్రైవేటు సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. హార్బర్ నిర్వహణలో భాగంగా పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, నిల్వ గిడ్డంగులు, వేలం వ్యవస్థ వంటి సేవలను సమర్థవంతంగా అందించేందుకు ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 306.29 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 95.51% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఈ హార్బర్లో 1,250 మత్స్యకార బోట్లకు నిలుపుదల సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించడంతో పాటు చౌకడిప్పు డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న మీమార్ట్ కేంద్రాల్లో తొలి కేంద్రాన్ని గుంటూరు జిల్లా లాలుపురంలో ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, తొలి దశలో 1000 మీమాట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో డిజిటల్ రూపీ విధానాన్ని కూడా వీటితో

0: అనుసంధానం చేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
1: మా పౌర సరఫరాల శాఖ ఈ ఫ్రంటీర్ అనే సంస్థతోటి రాష్ట్ర వ్యాప్తంగా 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాం. ప్రయోజనాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకి సుమారు 250 సరుకులు, ప్రతిరోజు వాళ్ళు వాడుకునే సరుకులు, అవి మంచి కంపెనీల ద్వారా నాణ్యమైన సరుకులు, 30 రోజులు కూడా ఈ ఫెయిర్ ప్రైస్ షాపులు తెరిచే విధంగా, ఈ 30,000 కుటుంబాలకి కూడా ఆదాయం పెంచే విధంగా మనం ఇటువంటి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నాం. ఖచ్చితంగా మార్కెట్ లో ఉన్న ధరలకి కన్నా 3 నుంచి 4 రూపాయలు తక్కువ ధరకే వీళ్ళు విక్రయించేటట్టు ఏర్పాటు చేశాం.
0: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి త్వరలో నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఆప్కో స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చేనేత సహకార సంఘాలకు 6,50,00,000 రూపాయల బకాయిలను 2 విడతల్లో చెల్లిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలుపుతూ,
2: ఆప్కో 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, మరి ఈ 2 సంవత్సరాల్లో చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టడం, 90% సబ్సిడీతో పనిముట్లు కూడా ఏర్పాటు చేశాం. ధర్మవరంలో, పిఠాపురంలో, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. ఉచిత విద్యుత్ కూడా హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్లూమ్ కి 500 యూనిట్లు, సుమారుగా 53,000 మందికి 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు అందజేస్తున్నాం. నేతన్న భరోసా కూడా మనం అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం.
0: వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాపులు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేవడంతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరి రేపు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలికపాటించి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
3: హాయ్ స్టూడెంట్స్.
4: గుడ్ మార్నింగ్.
3: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
5: Yes, ma'am.
3: చెప్పండి.
5: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
3: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
5: Yes, ma'am.
3: గుడ్ గుడ్.
5: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
6: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
7: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
6: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
7: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు తెలుగులో.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. దేశంలో ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. ఇండోనేషియా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు 3 రోజుల అధికారిక

0: భేటీ నిమిత్తం మోదీ నిన్న జకార్తా చేరుకున్నారు. ప్రత్యేక గౌరవంగా అధ్యక్షుడు ప్రభువు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించిన తర్వాత ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్గా నిలిచాయి. ఈ స్వాగతం తనను ఎంతగానో ఆకట్టుకుందని అభివర్ణించిన ప్రధానమంత్రి మోదీ 2018లో తాను జరిపిన పర్యటనలో ఏర్పాటైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపందించేలాగా అధ్యక్షుడు ప్రభువుతో చర్చలు జరపడానికి తాను ఉత్సుకతతో ఉన్నానని పేర్కొన్నారు. జకార్తా చేరుకున్నప్పుడు లభించిన గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇవి భారత ఇండోనేషియా మధ్య ఉన్న నాగరికత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. ఇండోనేషియా విద్యార్థులతో కూడిన సమన్వయ గ్రూప్ ప్రదర్శించిన భరతనాట్యాన్ని కూడా ప్రధానమంత్రి అభినందించారు. తాను బస చేసిన హోటల్లో ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం అందుకున్న తర్వాత ప్రధానమంత్రి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. వాటిలో రామాయణాన్ని వర్ణించే ఇండోనేషియా ప్రసిద్ధ వాయాంగ్ కులిత్ షాడో పప్పెట్రీ, ఇండోనేషియా విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన, త్రిరత్నాలకు నివాళులర్పించే బౌద్ధ భక్తి నృత్యం ఉన్నాయి. జకార్తాలో తనకు లభించిన ఘన స్వాగతానికి భారతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆదరణ తనను ఎంతగానో కదిలించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి పర్యటన రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయి తీసుకువెళ్లేందుకు సిద్దంగా ఉన్నాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. ఒక ప్రైవేట్ వార్తా ఛానల్తో మాట్లాడుతూ ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని, సముద్ర తీర ఆర్థిక సంబంధాలను పటిష్టం చేస్తుందని, అలాగే కొత్తగా అభివృద్ది చెందుతున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుందని సందీప్ చక్రవర్తి అన్నారు.
1: India and Indonesia are very close and strategic partners. We are just 160 kilometers away. The southernmost tip of India in the Nicobar Islands is just 160 kilometers from Aceh. And after the very successful visit of President Prabowo as chief guest for our Republic Day, I think the relations are on an upward swing in a higher trajectory, and Prime Minister's visit will reinforce that trend. And we will, of course, doing a lot of understandings and agreements on several areas of cooperation, and we are also hopeful for opening up new areas of cooperation.
0: సంస్కరణలు, డిజిటలైజేషన్, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలో ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను ఉద్దేశించి నిన్న ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖను అమిత్ షా అభినందించారు.
2: సహకారిత మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఇన్ 9 క్షేత్రో మే సహకారిత మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడినదిగా మార్చే దిశగా ప్రశంసనీయమైన తీరులో పని జరిగిందని కూడా అమిత్ షా వివరించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బహ్రెయిన్లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కువైట్, ఒమాన్ దేశాలతో కూడిన తన 4 గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఖతార్ పర్యటన ముగించుకుని 2వ విడతగా డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుమారు 4.5 బిలియన్ డాలర్లు ఎగుమతులు చేస్తున్న భారత లెదర్ ఫుట్వేర్ రంగానికి అపారమైన వృద్ధికి అవకాశం ఉందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 38 అభివృద్ది చెందిన దేశాలు తమ మార్కెట్లను మనకు అందుబాటులోకి తెచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలున్నాయి. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024-25 కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రస్తుతం

0: భారతదేశ లెదర్ ఎగుమతుల్లో 77% కేవలం 15 దేశాలకే పరిమితమవుతున్నాయని గోయల్ గుర్తు చేశారు.
1: इससे मैनेजमेंट एजुकेशन बाइलिंगुअल होने के कारण सरल भाषा में लोगों तक पहुंचे. उम्मीद करता हूं कि इसमें जो भाषा होगी वो ऐसी रखी जाएगी कि सभी को आसानी से समझ में आए और साथ ही साथ ऑनलाइन होने के कारण काफी व्यापक प्रभाव इसका देखने को मिल सकता है.
0: ఈ సందర్భంగా ద్విభాష మేనేజ్మెంట్ కోర్సు ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గుతుందని కూడా పీయూష్ గోయల్ చెప్పారు. విద్యార్థులు ఆన్లైన్ ఈ కోర్సును అందుకోవడం ద్వారా తమ వృత్తి జీవితంలో ప్రగతి సాధించగలుగుతారని ఆయన అన్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వారి పేర్లు బయటకు రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కొత్త నియామకాలు జరిగే వరకు కృష్ణమోహన్ ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. విరాళాల అక్రమాల ఆరోపణల కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ కు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదే ప్రతిపదికగా నిలిచింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. ట్రస్ట్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను కూడా నియమించాలని నిర్ణయించింది. ఈ పరిణామంపై మాట్లాడుతూ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి, ఈ పరిణామాల వెనుక కుట్రకోణం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. విరాళంగా వచ్చిన ఆభరణాలు, విలువైన వస్తువులన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించి సరైన లెక్కలున్నాయని, అన్ని వివరాలు ట్రస్ట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకను మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతికతతో రూపొందించగా ముంబైలోని మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వతశ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ధ నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఫ్రిగేట్ ఆధునిక కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్తో నడుస్తుంది. ఇది అన్ని రకాల సముద్ర తీర మిషన్లలో అసాధారణమైన సామర్థ్యంతో అత్యంత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. 75%కి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మహేంద్రగిరి ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ విధానానికి చక్కని ఉదాహరణ అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్, సౌరాష్ట్ర, కచ్, మధ్య మహారాష్ట్ర, తీరప్రాంత కర్ణాటకల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, విదర్భ మొదలైన చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఫుట్బాల్లో నిన్న రాత్రి డల్లాస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకువెళ్లింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో తమ ఏకైక ప్రపంచకప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. మెక్సికో సిటీలో జరిగిన మరొక మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి యుద్ధ నౌకను శనివారం నాడు జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటున్నారు వివిధ భారతి. సమయం 7:15. ఇప్పుడు భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 64వ శ్లోకం.

మే నాకు దృఢం అధికంగా ఇష్టః అసి ఇష్టమైన వాడవు అయి ఉన్నావు. ఇతి తతః అనే ఈ కారణం వల్ల తే నీకు హితం ఇహపర క్షేమాలను అందించే మాటను భూయః మళ్ళీ వక్ష్యామి చెప్పబోతున్నాను. సర్వగుహ్యతమం రహస్యాలన్నిటికీ రహస్యమైనది, పరమం సర్వశ్రేష్టమైనది అయినటువంటి మే వచః నా మాటను శృణు విను. సర్వగుహ్యతమం భూయః

0: అర్జున, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నీకు ఇహపరశ్రేయస్సులను కలిగించే ఉపాయాన్ని మరోసారి చెప్పబోతున్నాను. నేను చెప్పబోయే మాట రహస్యాతి రహస్యమైనది, సర్వశ్రేష్టమైనది. అందుకే ఈ మాటను జాగ్రత్తగా విను. తనకు ఎవరి మీద పక్షపాతం లేదని, ఎవరికీ భయపడతాను ఈ మాట చెప్పడం లేదని, ఈ మాట చెప్పడంలో తనకు స్వార్థం ఏదీ లేదని, కేవలం అర్జునుడి మీద ప్రీతి వల్ల మాత్రమే ఈ మాట తాను చెప్పబోతున్నానని భగవానుడు ఇక్కడ సూచన చేస్తున్నాడు. ఉద్ధవుడికో కుచేలుడికో ఉపదేశం చేస్తే ఈ మాట చెప్పవలసి వచ్చేదే కాదు. తాను చెప్పింది వాళ్లు పూర్తి భయభక్తులతో వినేవాళ్లు. ఇక్కడ అర్జునుడు స్వతంత్ర స్వభావుడు కనుక అతడికి తాను చెప్పబోయే మాట మీద పరిపూర్ణమైన శ్రద్ధ కలగడం కోసమే భగవానుడు ఇలాంటి సూచనలన్నీ చేస్తున్నాడు.
1: సర్వగుహ్యతమా భూయః.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

శుభోదయం, గుడ్ మార్నింగ్, స్వాగతం, సుస్వాగతం వివిధ భారతి శ్రోతలందరికీ కూడా. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఆసక్తికరమైన కబుర్లు, ఇంకా ఆకట్టుకునే విషయాలు అన్నిటితో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు నేనైతే వచ్చేసాను. మరి ఇంకా భక్త తుకారాం మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ సాంగ్ ఎప్పుడైనా చూసారా? నిజంగా చాలా ఏంటంటే, ఎవరి ఇంట్లో అయినా సరే మార్నింగ్ లెగంగానే ఎటువంటి యాక్టివిటీస్ ఇంట్లో ఉంటాయో అన్నీ కూడా చూపించేశారనమాట. సో మార్నింగ్ లెగంగానే ఎవరికి ఎక్కువగా పని ఉంటుంది? ఇంట్లో అమ్మకే కదా. సో అందుకనే పాటలో కూడా అలాగే చూపిస్తారనమాట. ఏంటంటే, మార్నింగ్ లెగంగానే ఇల్లు అంతా సర్దుకోవాలి, ఇంకా ఇల్లు బయట తొడవాలి, ముగ్గు వేయాలి, అలాగే ఇంకా ఏమైనా పాడి పంట ఉంటే గనక వాటన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇంటి విషయానికి వస్తే గనక ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఆఫీస్కి వెళ్లే వాళ్ళు, స్కూల్కి వెళ్లే వాళ్ళు ఇంకా అదనంగా ఉంటే గనక వాళ్ళందరికీ కూడా క్యారేజ్ ప్రిపేర్ చేయాలన్నమాట. సో మరి ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా మగవారు అయితే గనక ఇలాగ పూజ కానీ, ఇంకా న్యూస్ చదువుకోవడం కానీ, ఇలాగ ఏదో ఒక యాక్టివిటీస్లో ఇంకా పాలు పంచుకుంటూ ఉంటారనమాట. మరి పిల్లలు లెగిస్తే లెగుస్తాం, లేకపోతే లేదు అన్నట్టుగా పడుకుంటా ఉంటారనమాట. సో మార్నింగ్, అది కూడా ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు ఉందా పోని ఇన్కల్కేట్ చేసుకుందామని అనుకుంటున్నారా? మరి ఇన్కల్కేట్ అదే అలవరుచుకోవాలంటే గనక రెండు మార్గాలు అనమాట. సో ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక సొల్యూషన్ మనకి కనబడింది. ఏంటి అంటే, ఇంట్లో అమ్మ ఎలాగో లెగుస్తుంది కాబట్టి ఆల్రెడీ ఆ టైంకి నిద్ర లేచే అమ్మని నిద్ర లేపమని అడిగితే సరిపోతుంది. సో అమ్మ నిద్ర లేపమని అడిగినా, ఒకవేళ నిద్ర లేపినా లేచే వాళ్ళు ఉంటారా? ఒక 5 నిమిషాలు ఆగలి అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటారనమాట మాటని. సో ఇంకా ఏం చేయాలంటే, ఈ విధంగా కొంత అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం 5 మినిట్స్ ఆగి లెగుస్తాను అన్న దాన్ని 4 మినిట్స్ ఆగి లెగుస్తాను, 3 మినిట్స్ ఆగి లెగుస్తాను అని అలా అలా కొంచెం కొంచెం కుదించుకుంటే ఆ అలవాటు కాస్త తగ్గిపోయి, అదే స్నూజింగ్ అలవాటు కాస్త తగ్గిపోయి ఎవరైతే లేపుతారో అప్పుడు వెంటనే లేచిపోవచ్చు అనమాట. ఇంకా రెండో మార్గం ఏంటంటే అలారం. సో కొన్ని రోజుల పాటు అలారంతో పాటు అలా అలా అలా నిద్ర లెగవుగా లెగవుగా అదే కొంచెం అలవాటు అవుతుంది. సో సర్కాడియన్ క్లాక్ ప్రకారం ఆ టైంకి అలారం మోగుతుంది కాబట్టి ఖచ్చితంగా లెగవాలి అని ఒక 10 రోజుల తర్వాత అయినా సరే అనిపిస్తుంది అనమాట. ఇలాగా రెండు మార్గాల్ని మనం అలవర్చుకోవచ్చు, ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లెగవాలి అనే ఉద్దేశం ఉంటే. సో ఇక్కడ కూడా ఏంటంటే, మనిషి లేపినప్పుడు ఎవరైనా సరే తర్వాత చూద్దాంలే, ఒక 5 మినిట్స్ ఆగి చూద్దాం అని చెప్పి అంటాం కదా, అలారంలో కూడా ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఏంటి అంటే స్నూజ్. సో కాబట్టి అలారం ఒకటే మనల్ని నిద్ర లేపుతుంది అని అనుకుంటే గనక, మనం ఎక్కడికైనా బయటకు ఉన్నప్పుడు లేకపోతే హాస్టల్స్లో ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటారు కదా, సో అప్పుడు స్నూజ్ అనే ఆప్షన్ ఏ ఫెసిలిటీ అయితే ఉంటుందో ఆ ఫెసిలిటీని మాత్రం ఎంచుకోకూడదు సుమా. ఎందుకంటే మళ్ళీ తర్వాత అలా అలా అలా అలారం పెట్టినా కూడా అలవాటు కాకపోతే ఇంకా అలవాటుకి అర్థమే ఉండదు. సో వింటున్నారు వివిధ భారతి విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పుకుందాం. చంద్రముఖి మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది.

విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో వెన్నెల కంటే లిరిక్స్ అందించగా యదు బాలకృష్ణ సుజాత గారు పాడిన పాట చంద్రముఖి మూవీ నుంచి విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం కాఫీ టైంలో. మరి ఏదైనా ఒక పనిని చేయాలి అంటే కనుక ఆ పనిని ఎలా చేయాలి అని ఏమీ తెలియని స్థితి ఉంటుంది కదా. సో ఆ ఏమీ తెలియని స్థితి నుంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్లేవారు గురువులు. నిత్యము సందేశాన్నిస్తూ సన్మార్గం చూపించేవారు గురువులు. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఒక్క సందేశంతో సందిగ్ధం నుంచి బయటపడేసేవారు గురువులు. అలాగా భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆయా ప్రాంతాల్లో ఎంతో మంది గురువులు జన్మించి తమ శిష్యులను ఉన్నతమైన మార్గంలో నడిపించారు. సో సిఖిజం సాంప్రదాయంలో గురువులకు అత్యంత గొప్ప స్థానం ఉంటుందన్నమాట. ఇంకా దేవుడు అన్న, గురువులన్న వాళ్ళకి రెండు కూడా సమానమే. సో సిఖిజం గురు పరంపరలో 10 గురువులను చాలా ముఖ్యమైన వారుగా వారందరికీ కూడా ఆరాధన చేస్తూ ఉంటారన్నమాట. సో ఇందులో మొట్టమొదటి గురువు ఎవరు అంటే గురునానక్ గారు. ఆ గురునానక్ గారు తర్వాత గురు అంగద్, గురు అమర్, గురు రామ్దాస్, గురు అర్జున్, గురు హర్గోబింద్, గురు హరిరాయ్, గురు హరికృష్ణన్, గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్. ఇలా 10 మంది ముఖ్యమైన గురువులు సిక్ సాంప్రదాయంలో ఉన్నారు. వీరిలో 8వ గురువు అయిన గురు హరికృష్ణన్ జన్మదినం ఈరోజు. ఈ గురు హరికృష్ణన్నే బాలగురు అని కూడా పిలుస్తారన్నమాట. ఇంకా తర్వాత 1521లో కర్తార్పూర్లో గురునానక్ గారు మొట్టమొదటి గురుద్వారాను నిర్మించారు. ఈ 10 మంది గురువులు ఎంతోమంది గురుద్వారా, ఆ తర్వాత గురు గ్రంథ సాహిబ్, ఈ రెండిట్లో ఎంతో అభివృద్ధి చేశారన్నమాట. అలా ఆ తర్వాత అమృత్సర్లోని మనం ఇప్పుడు చూస్తున్న గురుద్వారాను 1581వ సంవత్సరంలో గురు అర్జున్ దేవ్ నిర్మించారు. ఇంకా సిక్కు సాంప్రదాయానికి సంబంధించిన గురు గ్రంథ సాహిబ్

రచన ఇంకా దాని అభివృద్ధి కూడా గురు అర్జున్ దేవ్ కాలంలోనే అభివృద్ధి చెందింది. మరి ఇంకా సిక్కు సాంప్రదాయంలోని గురువుల గురించి తెలుసుకున్నారు కదా. సో ఆకాశమంత మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. 7:43 దాటి 38 సెకండ్లు కావస్తోంది సమయం. మనం పాటలు వింటూనే ఉంటాం కదా, మరి ఆ పాట ఎందుకు వింటూ ఉంటాం? మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుందని. ఆహ్లాదం మాత్రం ఒకటేనా? సో ఒంటికి ఉల్లాసాన్ని కూడా. సో డ్యాన్స్ చేయాలని కూడా కొన్నిటికి అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ డ్యాన్స్ చేయాలని అనుకున్నా డ్యాన్స్ చేస్తామా? అది ఇంట్లో ఉంటే గనక ఖచ్చితంగా చేస్తాం, ఇంకా ఎక్కడైనా ఫంక్షన్స్లో అటువంటి డ్యాన్స్ అందరూ వేస్తూ ఉంటే, ఒక పాట వస్తుంటే ఖచ్చితంగా వాళ్ళందరితో కూడా కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారనమాట. ఇంకా కొన్నిసార్లు పాట మనం వింటుంటే ఒక ఆలోచనను నిశితంగా ఆలోచించడానికి ఆ పాట మనకి సహకరిస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా మీరు గమనించారా? ఏదైనా మనం ఒక సాంగ్ వింటూ ఉంటే ఆ మ్యూజిక్కి తగ్గట్టుగానో లేకపోతే ఆ లిరిక్స్కి తగ్గట్టుగానో ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ ఆలోచన అలా కంటిన్యూ అవుతుంది. ఎప్పటిదాకా? పాట అయిపోయేంత వరకు అలా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? సో ఇంకా కొన్ని గీతాలు వింటుంటే గతంలో జరిగిన బాధలు కూడా గుర్తుకొస్తుంటాయన్నమాట. మరి ఇలాగా మనలందరినీ కూడా ఒక ఊహాలోకానికి పాట ఎలా తీసుకెళ్లిపోతుంది? ఆ పాట వెనుకాల ఉన్న లిరిసిస్ట్, పాటల రచయిత, సంగీత దర్శకుడి పాత్ర, ఆ తర్వాత వారిద్దరి పని అయిపోయాక ఆ పాటను పాడే గాయకుడి గళం, వీరందరి కృషి చాలా ముఖ్యమైనదనే చెప్పాలి. మరి అంతే కదా, మరి ఒక పాటను వింటున్నామంటే ఇలా రకరకాల ఫీలింగ్స్, డ్యాన్స్ చేయాలని, ఏదైనా బాధ కలిగితే అది ఏడవడమనో, ఏదో ఆలోచన గుర్తుకు రావడమనో, ఇలా రకరకాలుగా ఉంటున్నాయంటే వీరి ముగ్గురి పాత్ర కూడా చాలా కీలకమైనది మనం అనమాట. సో ఈ ముగ్గురి ప్రముఖుల్లో ఒక గాయకుడు, ఒక పాటల రచయిత పుట్టినరోజు ఈ రోజు. మరి ఎవరా పాటల రచయిత అంటే జొన్నవీతుల రామలింగేశ్వరరావు గారు. మరి ఇంకా జొన్నవీతుల రామలింగేశ్వరరావు గారు ఏ మూవీస్కి పాటలు అందించారు మాట్లాడుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత, సాంగ్ తర్వాత.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు.
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
0: విజయ వంట నూనెలు.
2: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ

0: కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: మాటే వినడుగా వినడుగా వినడుగవే.
2: రేరే, ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
3: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
2: అది కాదమ్మా, నీకెంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
3: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
2: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
3: I am sorry mom, I promise you inkepudu water waste cheyanu.
2: No one can live without water, so
4: save water, save life and save future.

7:53 దాటి 30 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సినీ గేయ రచయిత జొన్నవితల రామలింగేశ్వరరావు గారి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి ఆయన జన్మించిన సంవత్సరం ఎప్పుడంటే 1959 1959 జూలై 7 ఈ రోజున విజయవాడలో జన్మించారన్నమాట. సో తెలుగు సినిమాల్లోని పాటలకు పాటల రచయితగా సినిమాల్లో అక్కడక్కడ చిన్న కవిత్వాలు వస్తూ ఉంటాయి కదా. సో మనకి కూడా అప్పుడప్పుడు ఏయో కవిత్వాలు అలా ఏంటంటే ఫ్లూయెంట్గా వస్తూ ఉంటాయన్నమాట మనకి కూడా తెలియకుండానే. సో అలాగా మనకి కూడా తెలియకుండానే కొన్ని కొన్ని కవిత్వాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, అలా పేపర్ అండ్ పెన్ నోట్ చేసుకోవాలన్నమాట. పేపర్ అండ్ పెన్ ఎప్పుడు ఉంటుందా అంటే అందుకనే నోట్ ప్యాడ్ అనేది చిన్న పెన్ అనేది ఎప్పుడు కూడా మన పక్కన ఉంచుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఏంటంటే మనకి ఏదైనా కొత్త ఆలోచన వచ్చినా లేకపోతే ధారాళంగా మనకి తెలియకుండానే ఒక కవిత్వం వచ్చినా అలా వాటిని మెయింటైన్ చేసుకునేందుకు అదే వాటిని అలా అప్పటికప్పుడు నోట్ చేసుకునేందుకు ఈ నోట్ ప్యాడ్ ఇంకా పెన్ని కూడా ఎప్పుడు మన పక్కన మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో విషయంలోకి వచ్చేద్దాం. ఏంటంటే జొన్నవేతల రామలింగేశ్వరరావు గారు మరి సినీ గేయ రచయితగా సినీ రంగ ప్రవేశం చేసింది ఏ సినిమాతో అంటే వివాహ భోజనంబు. సో జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన ఈ వివాహ భోజనంబు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారు ఇంకా అశ్విని గారు నటించారన్నమాట. ఆ తర్వాత లారీ డ్రైవర్, ఘరానా బుల్లోడు, దేవి, దేవిపుత్రుడు సినిమాల్లో కూడా ఆయన పాటలు రాశారు. సో ఈయన ప్యారడీ సాంగ్స్కి కూడా చాలా ప్రసిద్ధి చెందినవారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దేవిపుత్రుడు మూవీ నుంచే గుర్తుంది ఏంటంటే దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోయాడనే సాంగ్ ఉంటుంది కదా. సో ఇటువంటి ప్యారడీ సాంగ్స్కి కూడా ఆయన పెట్టింది పేరన్నమాట. ఇంకా చెప్పాలంటే కొన్ని 2 దశాబ్దాల పాటు ఇంకా చెప్పాలంటే దేవుళ్ళు అనే సినిమా వచ్చినప్పటి నుంచి అన్నమాట. సో అయ్యప్ప స్వామి పాటల్లో ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే తమిళ పాటైన పల్లికట్ శబరిమలైక్. ఆ తర్వాత ఏది గుర్తొస్తుంది అంటే సినీ భక్తి గీతాల్లో జేఎస్ దాస్ గారు రాసిన పాటలు, ఇంకా ఆయన పాడిన పాటలు. సో అయ్యప్ప స్వామి గీతం ఇంకా అందరికీ కూడా వెంటనే గుర్తుకొచ్చేది, అందరూ పాడేది ఏంటి అంటే దేవుళ్ళు సినిమాలో జొన్నవేతల రామలింగేశ్వరరావు గారు రాసిన పాట. సో మరి ఆ పాట ఇప్పుడైతే వినేద్దామా.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. విశాఖ ఎకనమిక్ రీజియన్లో 51.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వైజాగ్ బే సిటీని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 3291 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, పెట్టుబడులకు ప్రముఖ సంస్థల్ని ఆహ్వానించాలని తెలిపారు. తీర ప్రాంత పర్యాటకం, గ్లోబల్ బిజినెస్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, గ్లోబల్ టాలెంట్ ఎలైట్ లివింగ్ అనే అంశాలకు ఇక్కడ ప్రాధాన్యతనివ్వాలని నిర్దేశించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లపై చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు కొత్తగా 12,370 ఇళ్లు మంజూరు చేయడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. వీటి నిర్మాణానికి 185.55 కోట్ల రూపాయల సాయం అందించేందుకు అంగీకరించింది. ఈ ఇళ్ల నిర్మాణానికి తొలి విడతలో 74.22 కోట్ల విడుదలకు ఆమోదముద్ర వేసింది. ఇటీవల జరిగిన 7వ సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఇందుకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర

గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ వెల్లడించింది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా అసభ్యకర పోస్టులు పెట్టడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడడం వంటివి వ్యవస్థీకృతంగా చేస్తున్న నేరగాళ్లపై నెట్వర్క్ ఆధారిత దర్యాప్తు ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య చర్చలు, చట్టబద్దమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా ఈ చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో సమీక్షించారు. గిరిజనులకు త్వరలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు జారీ చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 626 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పరిశుభ్రత, ఆహార నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు 2161 మంది క్లీనింగ్ స్టాఫ్, కుక్కులు, కమాటీలను పొరుగు సేవల కింద నియమించనున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 46 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తమ్ కుమార్ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ మొదటి కోర్టు హాల్లో వారితో ప్రమాణం చేయించారు. అంతకుముందు హైకోర్టు రిజిస్టార్ జనరల్ పార్థసారథి అదనపు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్టపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. ఖరీఫ్ రబీల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చేసిన పంటల వారీగా తమ వాటా ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా వర్తిస్తుంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తమ వాటా మొత్తాన్ని చెల్లిస్తాయి. జిల్లాల వారీగా అమలుకు సంబంధించిన బీమా సంస్థలు, పంటలు నమోదు తేదీలపై మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా పంటల బీమా పథకానికి నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విద్యార్థి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
4: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్ గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
3: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
4: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
3: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
4: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
3: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడ్ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
5: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. సమయం 8:06 దాటి 20 సెకండ్లు కావస్తుంది స్టూడియోస్ లో. ఇంకా మనం ఎంట్రీ చేసాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి ఈరోజు ఒక సినీ

గాయకుడు అలాగే సినీ గేయ రచయిత పుట్టినరోజులు అన్నా కదా. మరి సినీ గేయ రచయిత అయిన జొన్నవితల రామలింగేశ్వరరావు గారి గురించి, ఆయన పాటల గురించి ఇంకా పాటలు కూడా వినేశాం. మరి ఇంకా సినీ గాయకుడు ఎవరు? ఆయనే కైలాష్ ఖేర్. సో కైలాష్ ఖేర్ గారు చాలా ఫేమస్ అనమాట. ఏంటి అంటే మ్యూజిక్లో చాలా జీనియస్ అయితే ఉంటాయి కదా, క్లాసికల్ మ్యూజిక్ కానీ ఇంకా పాప్ మ్యూజిక్ కానీ ఇలాగ రకరకాలుగా ఉంటూ ఉంటాయి, వీటితో పాటు ఫోక్ మ్యూజిక్ అని. సో ఈ విధంగా అన్ని రకాల జీనియస్ని కలుపుతూ ఈ కైలాష్ ఖేర్ గారు పాటలు పాడుతూ ఉంటారనమాట. సో సొంతంగా ఆల్బమ్స్ చేసుకుంటే ఇంకా అలాగే మూవీస్ లో కూడా ఎక్కువగా హిందీలో సాంగ్స్ అయితే పాడుతూ ఉంటారనమాట. చెప్పాలంటే ఇండియన్ ఫోక్ మ్యూజిక్ ఇంకా పాప్ మ్యూజిక్ ఈ రెండింటినీ కూడా కలగలిపి ఆయన గళాన్ని అందిస్తూ ఉంటారనమాట. సో తెలుగులో చూస్తే కనుక ఎక్కువగానే పాటలు పాడారు. సో చెప్పాలంటే బాగా ఫేమస్ అయిన పాట అరుంధతి సినిమాలో జేజమ్మా అనే సాంగ్ పాడింది కైలాష్ ఖేర్ గారే. సో ఆ తర్వాత ఇంకా ఎన్నో మూవీస్ లో కైలాష్ ఖేర్ గారు, చెప్పాలంటే ఆకాశమంత మూవీ ఇంకా గోపాల మూవీ లాగా రకరకాల మూవీస్ లో అక్కడక్కడ ఆయన గళాన్ని అందించడం జరిగిందనమాట. సో భరత్ అనే నేను మూవీలో కూడా వచ్చడయో స్వామి అనే సాంగ్ ని పాడింది కూడా కైలాష్ ఖేర్ గారే. సో ఇంకా కైలాష్ ఖేర్ గారు పాడిన సాంగ్స్ అయితే వినేద్దాం.

0: City FM 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వివిధ్ భారతి FM 101.3.

8:19 దాటి 15 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో కైలాష్ ఖైర్ పాడిన సాంగ్ అయితే విన్నారు, అరుంధతి మూవీ నుంచి సి నారాయణ రెడ్డి గారి లిరిక్స్ లో. గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇప్పుడు ఒక నోటిఫికేషన్ తెలుసుకుందాం. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 54 రకాల వివిధ పోస్టుల్లో మొత్తం 450 ఖాళీలకు ఒక నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇంకా పోస్టుల వివరాలకి వస్తే గనక డ్రగ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఏరోనాటికల్ ఆఫీసర్, లీగల్ ఆఫీసర్, ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్, రాజభాషా అధికారి, ఇలాగా 54 రకాల పోస్టుల్లో మొత్తం 450 ఖాళీలు ఉన్నాయన్నమాట. సో ఇంకా ఏ పోస్టులు ఉన్నాయి, ఎందులో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి తెలుసుకోవడానికి 07/2026 అనే నోటిఫికేషన్లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అప్లికేషన్ విధానం వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వెబ్సైట్ అడ్రస్ upscionline.nic.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి upscionline.nic.in. ఇందులో 07/2026 అనే నోటిఫికేషన్ ని గమనించవచ్చు. ఇంకా ఈరోజు విజయవాడలో గోల్డ్ ప్రైస్, ఇంకా వాల్యుబుల్ ఐటమ్స్ విషయానికి వస్తే గనక గోల్డ్ ప్రైస్ 24 క్యారెట్ 1 గ్రామ్ బంగారం విలువ వచ్చేసి 14,661 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ విలువ వచ్చేసి 13,439 రూపాయలుగా ఉంది. ఇంకా 18 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ విలువ వచ్చేసి 10,996 రూపాయలుగా ఉంది. సిల్వర్ విషయానికి వస్తే 1 కేజీ వెండి విలువ 2,49,900 రూపాయలుగా ఉంది. ఇంకా ప్లాటినం విషయానికి వస్తే 1 గ్రామ్ ప్లాటినం విలువ 4,995 రూపాయలుగా ఉంది. ఇంకా ఫ్యూయల్ ప్రైసెస్ విషయానికి వస్తే ఈరోజు విజయవాడలో పెట్రోల్ ధర 1 లీటర్ వచ్చేసి 117 రూపాయలు, డీజిల్ ధర 1 లీటర్ వచ్చేసి 104 రూపాయలు, పిఎన్జీ గ్యాస్ 1 యూనిట్ వచ్చేసి 51 రూపాయలు, ఎల్పిజి గ్యాస్ విషయానికి వస్తే గనక 966 రూపాయలు, ఇది డొమెస్టిక్ సిలిండర్. ఇంకా కమర్షియల్ సిలిండర్ వచ్చేసి 3,128 రూపాయలు. సో సిఎన్జి గ్యాస్ విషయానికి వస్తే 1 కేజీ 102 రూపాయలుగా ఉంది.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నరసింహ మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సాంగ్ అయితే వినేశారు కదా, మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. 8:28 దాటి 15 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఈరోజు విజయవాడలో వెదర్ ఎలా ఉండబోతుంది? ఇంకా మ్యాక్సిమం టెంపరేచర్ అయితే ఈరోజు 36 డిగ్రీ సెంటీగ్రేడ్గా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. మినిమం టెంపరేచర్ వచ్చేసి 30 డిగ్రీ సెంటీగ్రేడ్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా వర్షం అయితే గనక రాత్రి పడే అవకాశం ఉంది, కాబట్టి ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం త్వరగా వచ్చేయండి, లేకపోతే వర్షం ఆగిన తర్వాత రావాల్సి వస్తుంది. సో బెటర్ టు క్యారీ అన్ అంబ్రెల్లా వైల్ రీచింగ్ హోమ్ ఫ్రమ్ ఆఫీస్ ఎట్ ఈవినింగ్ అనమాట.

0: RTFM 101.3.
1: ఎనిమిది గంటల 40 నిమిషాలు దాటి 5 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఆదికేశవ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే విశ్రాంతి వర్సెస్ మల్టీటాస్కింగ్. సో విశ్రాంతి ఎక్కువైతే బద్ధకం ఎక్కువ అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అదే గనక విశ్రాంతి అస్సలు లేకపోతే ఫిజికల్ మెంటల్ వీక్నెస్ అనేది ఎక్కువవుతుంది. కాబట్టి అస్సలు లేకపోవడం కూడా పొరపాటే, మరీ ఎక్కువైపోతే కూడా పొరపాటే అనమాట. కాబట్టి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా విశ్రాంతి అనేది 1 అవర్ 2 అవర్స్కి ఒక 5 మినిట్స్ అనేది తీసుకోవాలి. సో ఈ 5 మినిట్స్ అనేది ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే పని చేస్తున్నంతసేపు ఎప్పుడైనా సరే ఒక చిన్న కొనుక్కు తీయాలి. అంటే కొన్ని దేశాల్లో షార్ట్ నాప్స్కి కూడా టైం ఇస్తాయి అన్న కదా, మరి ఆ షార్ట్ నాప్ పేర్లోనే ఉంది, చిన్న కునుకు. మరి ఆ కునుకు ఎంతసేపు, ఒక 10 నిమిషాలు 1/2 గంట అంతసేపే, మరీ ఎక్కువ అయితే కాదు, మరీ ఎక్కువ అయితే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేస్తారనమాట. కాబట్టి ఇక్కడ 1 అవర్కో 2 అవర్స్కో ఏదో ఒక 5 మినిట్స్ విశ్రాంతి తీసుకోమని చెప్తున్నా కదా. సో ఆ విశ్రాంతి ఎలాగా అంటే కొంచెం బయటికి వెళ్ళి ఏదో టీ కాఫీ తాగడం, అలా లేకపోతే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అలా పచ్చని ప్రకృతిని చూస్తూ ఏదో ఒక కవిత్వమో లేకపోతే పాటో పాడుకోవడం. సో ఇవన్నీ కాకుండా ఏంటి అంటే ఉన్న చోటనే విశ్రాంతి తీసుకోవచ్చు. ఎలా అంటే కంప్యూటర్ ముందు వర్క్ చేస్తూ ఉంటే కొంచెం కళ్ళు ముందుకు వెళ్తాయి, ఆ తర్వాత స్పైన్ కూడా ముందుకి వచ్చేస్తూ ఉంటుంది. కుర్చీ అనేది అడుగుతుంది ఏంటి అంటే నేను వెనక ఉన్నా కదా నీకు సపోర్ట్ చేయడానికి అని చెప్పి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 అవర్స్కి 1 అవర్కి ఒక 5 మినిట్స్ పాటు ఒక చిన్న విశ్రాంతి తీసుకోమన్నా కదా. మన పోస్చర్ కుర్చీలో సరిగ్గా ఉందా లేదా, మనం సరిగ్గా కూర్చుంటున్నామా లేదా అని మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుని ఒక కరెక్ట్ పోస్చర్లో కూర్చుంటే గనక మన శరీరానికి ఒక మంచి పోస్చర్ని అందించినట్టు ఉంటుంది. అండ్ అలాగే వర్క్ వల్ల వచ్చే స్పైన్ నొప్పులు ఇంకా బ్యాక్ పెయిన్స్ ఇలాగ ఏవైతే ఉంటాయో వాటన్నింటి నుంచి కూడా మనం బయటపడిన వాళ్ళం అవుతామన్నమాట. సో అలాగా కుర్చీలో మన పోషణ సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవడం అనేది ప్రైమరీ విషయం. సో ఆ తర్వాత కొంచెం ఉన్న చోటనే అలా కొంచెం మన 2 లేకపోతే 4 రౌండ్స్ వేయడం, ఇలాగ ఏదో ఒకటి ఒక 1 అవర్కో 2 అవర్స్కో చేస్తే కనుక ఏదో విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉంటుంది, అలాగే మన పోస్చర్ని కరెక్ట్గా పెట్టుకున్నట్టుగా ఉంటుంది. సో విశ్రాంతి అయిపోయింది, మల్టీటాస్కింగ్ అన్నా కదా. మరి ఇంతకీ మల్టీటాస్కింగ్ ఏంటి, మల్టీటాస్కింగ్ వల్ల కొన్ని లాభాలు ఉంటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయంట. అవును, ఏంటి అంటే లాభాలు అందరికి తెలిసిన విషయమే, అన్ని రంగాల గురించి ఒక అవగాహన ఉంటుందన్నమాట అంటూ ఉంటారు, ఒక క్రెడిట్ కూడా ఇస్తూ ఉంటారు. ఏంటి ఆ క్రెడిట్ అంటే గనక ఆయన నడిచే ఎన్సైక్లోపీడియా, ఆయనకి తెలియని విషయం ఉండదు. కాబట్టి మనకి ఏదైనా అవసరం

0: అయితే ఆయన దగ్గరికే వాలిపోదాం. ఇలాగా ఆఫీసులో ఉన్న కొలీగ్స్ అందరూ కూడా ఎవరికైతే అన్ని విషయాలు తెలుసో, అన్నిట్లోనూ అవగాహన ఉందో, వాళ్ళ దగ్గర వాలిపోతూ ఉంటారనమాట. సో ఇలాగ నా దగ్గరికి అందరూ రావాలి, నాకు అన్ని విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి ఎవరికైతే ఉంటుందో పర్వాలేదు, అది కొంత వరకు కరెక్టే. ఎందుకంటే ఎందులో కాలెట్టాలో, ఎందులో చెయ్యట్టాలో, ఎందులో చేయి పెట్టకూడదు, అసలు ముట్టుకోకూడదు తెలియాలి కదా. సో తెలియాలి అంటే కొంత అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా మల్టీటాస్కింగ్ చేయొచ్చు. అయితే ఈ మల్టీటాస్కింగ్ లో నష్టం కూడా ఉందన్న కదా. ఏంటి అంటే, ఒకే రంగం పైన అట్మోస్ట్ ఎక్స్పర్టైజ్ అనేది అందరికీ కూడా ఉండకపోవడం అనమాట. సో కొంతమందికి ఉండొచ్చు, కానీ కొంతమందికి ఉండకపోవచ్చు. ఏంటంటే ఈ మల్టీటాస్కింగ్ లో ఏదో ఒక వ్యాపకం అనేది మనం ఎంచుకుంటూ ఉంటాం కాబట్టి, ఆ వ్యాపకాన్ని ఇంతవరకే మనం దానికి టైం కేటాయించాలి అనే లిమిట్ పెట్టుకోకపోతే దాంట్లోకి ఎక్కువగా మన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే, చేసే పని కాకుండా ఈ మల్టీటాస్కింగ్ లో ఏదైతే వ్యాపకం పెట్టారో దాంట్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ టైం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు చెప్పాలంటే ఇది ఎక్కువైపోతే గనక, అంటే ఈ ప్రాబ్లం తదేకంగా ఒక కాన్సన్ట్రేషన్ మనం చేసే పనిపైన, ఇంపార్టెంట్ అయిన పనిపైన పెట్టకుండా చిన్న చిన్న వ్యాపకాలు ఏవైతే చూస్తూ ఉంటామో దానిపైన పెడితే గనక, అప్పుడప్పుడు మన దృష్టి అనేది, కాన్సన్ట్రేషన్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఎందుకు నాకు ఈ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అని చెప్పి క్వశ్చన్ వేసుకుంటే దానికి కారణం ఇది అయి ఉండొచ్చు. సో చాలా కారణాలు అయితే ఉంటాయి కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడానికి. సో ఇలాగ మల్టీటాస్కింగ్ లో చేయాల్సిన పని కాకుండా ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని దాని గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటే గనక, అసలైన పని మీద ఈ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి విశ్రాంతి అవసరమే, అయితే మల్టీటాస్కింగ్ కూడా అవసరమే. మరి దీని గురించి స్వామి వివేకానంద ఏం మాట్లాడారో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ మీ. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఆయన 2 రోజైన నిన్న పలువురు పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వారికి వివరించారు. భారీ పెట్టుబడులతో రావాలని ఆహ్వానించారు. ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు కార్యరూపం దాల్చేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే నేతన్నకు భరోసా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తయిందని అన్నారు. దీంతోపాటు చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిల్లో ఈ నెల 15.4 కోట్లు, వచ్చే నెల మొదటి వారంలో మరో 2.5 కోట్లను చెల్లిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆప్కో తోటలో ఆప్కో స్వర్ణోత్సవాలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఆర్ ప్రక్రియలో భాగంగా అమరావతి సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ శిబిరం కొనసాగనుంది. రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాల్లో తెలిపారు. మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ, రానున్న రోజుల్లో డీఎస్సీ నిర్వహించబోతున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులకు 788 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన బకాయిల చెల్లింపునకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు పశుగ్రాస వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పశుమర్ధక శాఖ రాష్ట సంచాలకులు దామోదర నాయుడు తెలిపారు. గ్రామస్థాయిలో పశుపోషకులకు అవగాహన సదస్సులు, పశుగ్రాస సందర్శనలు, శిక్షణలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 75% రాయితీపై అధిక దిగుబడులిచ్చే పశుగ్రాస విత్తనాలు పశువైద్యశాలలో, రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

9:08 దాటి 29 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయా జోరుగా హుషారుగాలోకి. మరి ఈరోజు జోరుగా హుషారుగాలో అందరికీ కూడా చాలా హుషారైన ఒక ఐటెం గురించి చెప్పబోతున్నాను అనమాట. సో ముఖ్యంగా చెప్పాలంటే చిల్డ్రన్కి చాలా హుషారు. అసలు ఈ పదం చెప్తేనే వాళ్ళకి ఎంతో హుషారు. నువ్వు ఈ పని చేస్తావా, ఇది చదువుతావా, కాబట్టి నీకు ఇది ఇస్తా అని చెప్పి అంటారనమాట. ఇంతకీ ఏమిస్తారు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఏంటి అంటే చాక్లెట్ కదా. మరి స్కూల్ డేస్లో స్టూడెంట్ ఎవరిదైనా సరే

బర్త్డే అయితే చాలు, ఆ స్టూడెంట్ ఉన్న క్లాస్ స్టూడెంట్స్ అందరి చేతుల్లోనూ ఉండేది చాక్లెట్. మరి చిన్న పిల్లలు అలిగినా మారం చేసినా, ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ఏంటి అంటే, నువ్వు ఈ పని చేస్తే గనక నీకు ఇది ఇస్తాను అని, అదే చాక్లెట్ అనమాట. అదేంటో మరి, ఆ చాక్లెట్ ఇస్తే అదేదో గోల్డెన్ బార్ ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతూ ఉన్నాం కదా చిన్నప్పుడు అంతా కూడా. సో ఇప్పుడు ఎవరైనా సరే అంతే, ఒక చాక్లెట్ ఇస్తాము అంటే గనక చక్కగా అడిగిన పని చేస్తూ ఉంటారనమాట. సో ఏమి ఇస్తామని పెద్దలు చెప్తే పిల్లలు మారం ఆపేస్తారో వాళ్ళ అల్లరిని ఆపేస్తారో అదే చాక్లెట్ అనమాట. సో చాక్లెట్ అంటే పిల్లలే కాదు, చాక్లెట్ తినడం వల్ల నష్టాలే అన్న పెద్దల్లో కూడా ఇప్పుడు చాక్లెట్ తింటే మంచిదే అని డార్క్ చాక్లెట్ ఎక్కువగా తింటున్నారనమాట. సో డార్క్ చాక్లెట్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కొని కొనుక్కొని తింటున్నారు. సో అసలేంటి ఈ చాక్లెట్ గోళా అంటారని మేము, ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే. మరి అసలు చాక్లెట్ చరిత్ర ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లల్లో ఈ చాక్లెట్ అనే పదం రావడానికి కారణం ఏంటి, దానికి సంబంధించిన విశేషాలన్నీ నేను మీతో షేర్ చేసేస్తాను. మరి వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విద్యురాజే ఆదిత్య.

9:14 దాటి 7 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1 రాజే ఆదిత్య. మరి మనం అన్నాం జోరుగా హుషారుగాలో. హుషారుగా మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే చాక్లెట్ గురించి కదా. సో ఆ హుషారు ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఏంటంటే చాక్లెట్ అందరికీ ఇష్టమే. సో ఇలాగా చాక్లెట్లు అందరికీ ఇష్టమే, కానీ నిజంగా అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ చరిత్ర అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. శుభ సందర్భంలో పండుగల రోజుల్లో ఆనందం పంచుకునే సందర్భాలలో, విజయం సాధించిన సందర్భాలలో తీపి పదార్థాలు తినడం, ఇంకా ఆ తీపి పదార్థాలను పంచుకోవడం ప్రపంచంలోని ఏ నలుమూలల ప్రాంతాల వారికైనా కూడా సాధారణ విషయమే కదా. ఆయా ప్రాంతాల్లో పండే ఆహార పదార్థాలతో తీపి పదార్థాలు వండి పంచిపెడుతూ ఉంటారన్నమాట. సో అలా వచ్చిందే ఈ చాక్లెట్ కూడా. మరి ఏ ప్రాంతానికి సంబంధించింది ఈ చాక్లెట్ తెలుసా? అసలు చాక్లెట్ ఏ దేశానిదో తెలుసుకునే ముందు తీపి పదార్థాలు అంటే బేసికల్గా మన దేశంలో గుర్తుకు వచ్చే పదార్థాలు ఏంటి? సో తీపి అనగానే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది అంటే ముందుగా పాలు, ఇంకా చక్కెర. కొన్ని రాష్ట్రాల వారు అయితే గనక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చేతికి పంట వచ్చింది అనగానే మనం చేసే పండుగ సంక్రాంతి. సో ఈ సంక్రాంతి అంటే ఇంట్లో ఉండాల్సింది అరిసెలే కదా. సో తమిళనాడు వాళ్ళు అయితే గనక పొంగల్ అనే పేరుతో పరమాన్నాన్ని వండుతూ ఉంటారన్నమాట. ఇంకా మరికొన్ని రాష్ట్రాల వారు ఏంటంటే ఖీర్ పేరుతో బేసిక్ తీపి పదార్థం చేస్తారు. సో బేసిక్ తీపి పదార్థం గురించి చెప్పా. ఇంకా రకరకాల వెరైటీ డిజర్ట్స్ ఇంకా చాలానే ఉంటాయి, వాటి సంగతి కూడా వేరే ఉంటుంది. సో ఖీర్ ఈజ్ నథింగ్ బట్ పాయసం, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే పరమాన్నమే కదా. మరి ఇలాగా మనం బేసికల్గా మన దేశంలో ఎక్కువగా చెప్పాలంటే పరమాన్నం, లేకపోతే హిందీలో చెప్పాలంటే ఖీర్ని ఎక్కువగా వండుతూ ఉంటారు. ఇది ఏ రోజు వండితే ఆ రోజు మాత్రమే తినేయాలన్నమాట. సో ఈ విధంగా చాక్లెట్ అనేది కూడా శుభ సందర్భాలలో ఎక్కువగా వినియోగించేవారు. మరి ఎక్కడ వినియోగించేవారు, ఎక్కడి నుంచి మొత్తం ప్రపంచమంతా కూడా వ్యాపించింది మాట్లాడుకుందాం చాక్లెట్ కి సంబంధించిన విషయాలు జోరుగా హుషారుగాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

9:22 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్న జోరుగా హుషారుగా. చాక్లెట్ కి సంబంధించిన చరిత్ర తెలుసుకుంటున్నాం. ఎస్, చరిత్ర. ఎస్, నిజంగానే చరిత్ర అనమాట. మరి చాక్లెట్ ఎక్కడదో చెప్తా అన్నా కదా, మరి ఏ దేశం నుంచి ప్రపంచం మొత్తానికి కూడా ఈ చాక్లెట్ అనేది వ్యాపించింది. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే మీసో అమెరికా. అదేంటి అని చెప్పి అనుకుంటున్నారా? సో ఏంటంటే ఒక పార్ట్ అనమాట ఇది. సో ఈ మీసో అమెరికా అంటే ప్రస్తుతం చెప్పాలంటే సెంట్రల్ అమెరికా, కరీబియన్ దీవులు, పనామా, మెక్సికో దేశాలకి చెందింది ఈ చాక్లెట్. మరి ఎన్నాళ్ళ చరిత్ర కలిగిందో అని చెప్పి అన్నా కదా. ఎన్నాళ్ళ చరిత్ర అంటే దాదాపు 4000 ఏళ్ల చరిత్ర కలిగిందనమాట. సో ఈ సెంట్రల్ అమెరికాలో ఇప్పుడు చెప్పిన దేశాలు మెక్సికో కానీ, ఇంకా పనామా, కరీబియన్ దీవులు, ఇలాగ రకరకాల ఏదైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో ముఖ్యంగా మెక్సికోలో మాయాన్ నాగరికత ప్రజలు, ఆస్టెక్ నాగరికత ప్రజలు వాళ్ళ సాంప్రదాయ రుచుల్లో ఈ చాక్లెట్ని ఎక్కువగా వినియోగించేవారంట. అది కూడా ఎలాగో తెలుసా? మనం ఇప్పుడు తింటున్నట్టుగా చాక్లెట్ బార్ రూపంలో కాదు, చాక్లెట్ డ్రింక్ రూపంలో ఎక్కువగా వాళ్ళు వినియోగించేవారన్నమాట.

మరి వారికి కూడా ఈ చాక్లెట్ వాళ్ళ దగ్గర పండలేదు, ఎక్కడి నుంచో వచ్చింది. ఇంతకీ 4000 ఏళ్ల క్రితం మాయాన్ ప్రజలు, ఆస్టెక్ ప్రజలు వాడిన చాక్లెట్ డ్రింక్స్ మరి వాళ్ళ దగ్గర కాకుండా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ దేశం పేరే ఈక్వెడార్. సో ఈ ఈక్వెడార్ అనేది సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో ఉంటుందన్నమాట. ఈ ఈక్వెడార్ నుంచి కోకోవా పంట అదే ముఖ్యమైనది. సో చాక్లెట్ అంటే ఎక్కడెక్కడో ఏదేదో చెప్పాలంటే మైదానం, లేకపోతే చిన్న రకరకాల ఫ్లోర్స్ కలిపి, ఇంకా తర్వాత దాంతో ఒక స్వీట్, స్వీట్ అంటే నథింగ్ బట్ షుగర్ కదా, ఇలా కలిపి తయారు చేస్తారు అని చెప్పి అనుకునేవాడు చిన్నప్పుడు. సో అసలు చాక్లెట్ కావాలి అంటే కోకోవా సీడ్స్ అనేవి కావాల్సిందే. సో ఈ కోకోవా సీడ్స్ కానీ నట్స్ కానీ కావాలంటే కోకోవా చెట్టు ఉండాలి. మరి ఆ చెట్లు అనేవి ప్రపంచంలో మొట్టమొదటిగా గుర్తించింది ఈక్వెడార్ అనే ఒక దేశంలో అన్నమాట. మరి ఈ ఈక్వెడార్ దేశం నుంచి ఎలా వ్యాపించింది మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. సో ఇప్పుడైతే ఒక మూవీ నుంచి సాంగ్, అదే రోబో మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ ఆనందిస్తున్న వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. 9:36 దాటి 15 సెకండ్లు కావస్తోంది సమయం. మనమున్నాం జోరుగా హుషారుగా. మరి ఈ హుషారుగా చాక్లెట్ ఐటెం గురించి అయితే దానికి సంబంధించిన చరిత్ర అయితే తెలుసుకుంటున్నాం కదా. సో రోబో మూవీ నుంచి సాంగ్ అయితే కూడా విన్నారు. మరి ఈ రోబో మూవీకి చాక్లెట్ కి సంబంధం అయితే ఉంది. ఏంటి ఆ సంబంధం? అందులో చాక్లెట్ ఏమైనా మనకి చూపిస్తారా, లేకపోతే తినడం లాంటిది ఏమైనా చేస్తారా, ఫీడ్స్, ఇలాగా రకరకాలుగా ఆలోచనలు వచ్చుంటాయి. కానీ అలా కాదు. ఏంటి అంటే ఈ చాక్లెట్ అనేది ఎక్కడి నుంచి పుట్టింది అంటే కోకోవా గింజల నుంచి అన్న కదా. మరి ఈ కోకోవా గింజలు ఏ చెట్టుకి సంబంధించిందంటే కోకో ట్రీ. సో ఈ కోకో ట్రీ అనేది ఈక్వెడార్ దేశంలోదే కదా. సో పాట కూడా ఈక్వెడార్ దేశంలోది కాదు, కానీ ఈక్వెడార్ పక్కనున్న పెరు దేశంలోని మాచూపిచ్లో షూట్ చేయడం జరిగిందనమాట సాంగ్ మొత్తం కూడా. మరి ఇంకా తీపి పదార్థాలని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఏదైనా శుభ సందర్భంలో, అలానే ఈ చాక్లెట్ ని కూడా తీసుకున్నారు అని చెప్పి అంటున్నా కదా. మరి ఇంతకీ చాక్లెట్ అంటే తీప అని అదే తీప లేకపోతే అసలైన టేస్ట్ వేరేది ఉందా? మరి తీపి అని అందరు అనుకుంటారు, కానీ తీపి అయితే కాదు. మరి చాక్లెట్ యొక్క అసలైన రుచి ఏంటి అంటే చేదు. ఎస్, విన్నది కరెక్టే. కోకోవా గింజల అసలైన రుచి ఏంటంటే కటిక చేదు. మరి ఈ కటిక చేదుని అంత తీపి పదార్థంగా ఎలా మార్చారు? సో ఇక్కడ హిస్టరీ అనేది ఎంటర్ అయిపోతుంది అన్నమాట.

0: ఇంత చేదుగా ఉన్న చాక్లెట్ని తీపిగా మార్చింది ఎవరు అంటే స్పెయిన్ దేశస్థులు. సో 1528 1528 స్పెయిన్ దేశం వారు కొలోనియలైజేషన్లో భాగంగా సెంట్రల్ అమెరికాకి వచ్చినప్పుడు ఈ చాక్లెట్ వాళ్ల దేశానికి తీసుకెళ్లారన్నమాట. అయితే వాళ్ళకి ఈ చేదు కూడా నచ్చలేదు. అందుకనే ఈ చేదులో ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న వెనీలా, దాల్చిన చెక్క, ఇంకా తర్వాత చక్కెరని కలిపి వాళ్ళు కూడా డ్రింక్స్ లాగానే ఫస్ట్లో సర్వ్ చేసేవారు. ఎందుకంటే ముందుగా 4000 క్రితం మాయాన్ ప్రజలు, ఆస్టెక్ నాగరికతకి సంబంధించిన ప్రజలు చాక్లెట్ ని డ్రింక్స్ రూపంలోనే ఎక్కువగా తీసుకునేవారు అని చెప్పి అన్న కదా. అందుకనే స్పెయిన్ వాళ్ళు కూడా ఈ చాక్లెట్ ని డ్రింక్స్ రూపంలోనే తీసుకున్నారు. కానీ చేదుగా కాదు, దాంట్లో వెనీలా, షుగర్, దాల్చిన చెక్క కలిపి తీసుకున్నారంట. ఆ తర్వాత ఇదేదో కొత్తగా ఉందే, ఎక్కడి నుంచో తెచ్చారే స్పెయిన్ వాళ్ళు అని చెప్పి ఫ్రాన్స్ వాళ్ళు, ఆ తర్వాత మిగిలిన యూరోప్ అంతా కూడా ఈ చాక్లెట్ అనేది వ్యాపించేసింది. కానీ చాక్లెట్ విత్ షుగర్తో, ఎందుకంటే చాక్లెట్ని అంత చేదుగా ఎవ్వరూ కూడా స్వీకరించలేదు కాబట్టి చాక్లెట్తో పాటు షుగర్ని యాడ్ చేసి ఇంకా తీసుకోవడం జరిగింది. వెనీలా ఎసెన్స్ మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదా, వెనీలా చాక్లెట్ అని, వెనీలా ఐస్ క్రీమ్ అని, అది కూడా వచ్చింది స్పెయిన్ దగ్గర నుంచే. కాబట్టి ఈ చాక్లెట్ ఏదైతే వచ్చిందో ఈక్వెడార్ దేశం నుంచి, ఆ తర్వాత మెక్సికోకి, మెక్సికో నుంచి స్పెయిన్ కి, ఇలాగ రకరకాలుగా దేశాలకి ఏదైతే ప్రయాణించిందో ఆ దేశాల వారు వాళ్ళు ఏదైతే విరివిగా ఉపయోగిస్తారో వాటిని చాక్లెట్ ను కల్పయిస్తూ ఉన్నారన్నమాట. అలా చాక్లెట్ అనేది రూపాంతరం చెందుతూ వచ్చింది. మరి ఇంకా స్పెయిన్ వాళ్ళు 1528 దీన్ని వెనీలాతో కలిపి ఇంకా షుగర్తో కలిపి తయారు చేశారన్న కదా. ఆ తర్వాత చాక్లెట్ కి వచ్చిన రూపాంతరం ఏంటి మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.
1: అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్కచోట,
2: అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్కచోట.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

9:46 దాటి 9 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో మాట్లాడుకున్నాం చాక్లెట్ కి సంబంధించిన చరిత్ర గురించి. సో ఇంకా చాక్లెట్ స్పెయిన్ దేశానికి, ఆ తర్వాత మిగిలిన యూరోప్ కంట్రీస్ లో అంతా కూడా వ్యాపించింది అని చెప్పి అన్నా కదా. ఆ తర్వాత ఇంకొక రూపాంతరం కూడా చెందింది ఈ చాక్లెట్. ఏంటి చాక్లెట్ ఎక్కువగా డ్రింక్స్ లోనే ఎక్కువగా 1528 వరకు కూడా అందరూ తీసుకుని ఉండేవారు అనమాట. ఆ తర్వాత డ్రింక్ రూపం నుంచి సాలిడ్ రూపంలోకి వచ్చేసింది. మరి ఎందుకు వచ్చింది అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సో పారిశ్రామిక అభివృద్ధి అప్పట్లో ఎక్కువగా జరిగింది కదా యూరోప్ అంతా కూడా. సో ఇలాగ అభివృద్ధి జరిగినప్పుడు ఏంటి అంటే ఈ కోకో నట్స్, కోకో సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పౌడర్ చేయడం మొదలు పెట్టారంట. ఏ అప్పటి వరకు దంచలేదా పౌడర్ చేయలేదా అని చెప్పి కొంచెం డౌట్ అయితే రావచ్చు. ఎస్, నాకు కూడా వచ్చింది. ఏంటి అంటే అప్పటి వరకు అది కోకో గింజల్ని నానబెట్టి వాటిని డ్రింక్ రూపంలో సర్వింగ్ చేసే ఉండేవారు. సో అలాగ డ్రింక్స్ లాగా కాకుండా కోకో నట్స్ ని పౌడర్ చేయడం మొదలు పెట్టారనమాట. అలాగ కోకో పౌడర్, తర్వాత కోకో బటర్, దాని నుంచి బటర్ కూడా తీసేవారంట. సో అలాగ బటర్ రూపంలో కొన్నాళ్లు వాడారంట. ఆ తర్వాత 1528, ఇది చాలా మెయిన్ పాయింట్ అనమాట చాక్లెట్ కి సంబంధించిన సంవత్సరాల్లో. సో ఆ తర్వాత 300 సంవత్సరాలకి బ్రిటిష్ లో ఒక పాకశాస్త్ర నిపుణుడు, అంటే వంటలు చేసేవారు, షెఫ్ అనమాట, సో చాక్లెట్ బార్ ని కనుక్కున్నాడనమాట. ఈ చాక్లెట్ బార్ అప్పుడే సాలిడ్ రూపాన్ని తీసుకుంది. సో అదే ఇప్పటికీ కూడా ఎక్కువగా స్థిరపడిపోయింది. సో చాక్లెట్ డ్రింక్ తాగుతున్నాను అని చెప్పి ఎవరైనా చెప్పారా, ఎక్కడైనా విన్నారా? సో వినే ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వెరైటీస్ ఎక్కువగా కావాలి కాబట్టి. కానీ ఎక్కువగా చాక్లెట్ చాక్లెట్ అంటేనే చాక్లెట్ బార్ అనేది మనకి తెలుసు అనమాట. సో అలాగ బ్రిటిష్ కి సంబంధించిన ఒక షెఫ్ దీన్ని తయారు చేయడం జరిగింది. మరి ఇంకా ఈ చాక్లెట్ ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఎలా వాడుతున్నారు, దానికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం జోరుగా హుషారుగాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 10:11 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లులోకి. మరి ఈ హరివిల్లులో మొట్టమొదటిగా నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ఆడిన అతి చిన్న వయస్సు కలిగిన క్రీడాకారుడు ఎవరు? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ఆడిన అతి చిన్న వయస్సు కలిగిన క్రీడాకారుడు ఎవరు? తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 08662488114కి.

10:17 దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యు రాజే ఆదిత్య. మనం అన్నాం హరివిల్లులో. అడిగిన ప్రశ్న ఏమిటంటే, భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ఆడిన అతి చిన్న వయస్సు కలిగిన క్రీడాకారుడిగా పేరు పొందిన క్రీడాకారుడు ఎవరు? మరి తెలిస్తే గనక 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయమన్నా కదా. మెసేజెస్ అయితే వచ్చేసాయి, ఎవరైతే పంపించారో చదివి వినిపించేస్తా.

పెదపరిమి నుంచి అబ్దుల్ కలాం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన నుంచి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వంశీ గారు, సారీ, మధుర నుంచి శ్రీనివాసరెడ్డి గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుండి, కరెక్ట్ ఆన్సర్. హారిక గారు బర్హంపూర్ ఒడిశా నుండి మెసేజ్ చేశారు. ఆ రికార్డ్ని ఇంకొకళ్ళు రీప్లేస్ చేశారనమాట, సో రీసెంట్గా, అందుకనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో మీరు పంపించిన రాంగ్ ఆన్సర్ హారిక గారు. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, హాయ్ గుడ్ మార్నింగ్ అండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజా గారు ఏలూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ మెసేజ్ చేశారు, ఎస్ ఫస్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, ఓకే. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. మరి ఎవరైతే పంపించారో వాళ్ళ పేరుని టైప్ చేయలేదు, పంపించిన ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్నా, అక్షయ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు, గణేష్ రాజు గారు శ్రీవత్స కోణాపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సూరిబాబు గారు మెసేజ్ చేశారు, కళ్యాణి గారు కామేశ్వరిపేట శ్రీకాకుళం జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ లతా గారు ఉయ్యూరు నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ గారు పున్నమ్మ తోటలో ఉంటుందన్నమాట రేడియో స్టేషన్. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, ఎస్ వైభవ్ సూర్యవంశీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.

సో వైభవ్ సూర్యవంశీ అనే అతను ఇక్కడ అతి చిన్న వయస్సు కలిగిన క్రీడాకారుడిగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు దాంట్లో ఆ పేరైతే సచిన్ టెండూల్కర్కి ఆ రికార్డ్ అయితే ఉండేది. ఆ సచిన్ టెండూల్కర్ రికార్డ్ని రీప్లేస్ చేస్తూ వైభవ్ సూర్యవంశీ అయితే ఎంటర్ అయిపోయారనమాట. హరివిల్లులో మరి రెండవ ప్రశ్న వచ్చేసి ఏంటి అంటే, భారత నూతన సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టింది ఎవరు? దేశ గనక 8662481414కి మీ మెసేజ్ పంపించేయచ్చు.

10:29 దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురార్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లో. భీమ్స్ సెసరోలియో ఇంకా మధుప్రియ పడిన సాంగ్ అయితే విన్నారు మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి. హరివిల్లలో అడిగిన ప్రశ్న, భారత నూతన సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు? మరి తెలిస్తే గనక 8662484 కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి అన్నా కదా, చేసేశారు. చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుండి, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు గారు శ్రీవత్స కోణాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమెలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, ఎస్ గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. హారిక గారు ఒడిశా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, మీ వైఫ్ పేరు కూడా చదివానండి, కళ్యాణి గారు, సూరిబాబు గారు కామేశ్వరిపేట నుండి మెసేజ్ చేశారు. మరి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎస్, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుండి. సుబ్రమణి గారు మెసేజ్ చేశారు, రాజా గారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ చేస్తున్న వారు ఎవరు? శివసాయి కుమార్ శ్రీఫణి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు, జాను గారు మెసేజ్ చేశారు. సురేంద్రనాథ్ రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా శివసాయి కుమార్ మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. శుభోదయం, శ్రీహరి గారు హిందూపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అక్తర్ బాషా ఇమాంబి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్, భవానీపురం విజయవాడ నుంచి కోట సాయి ప్రీతం సుజాత గారు శ్రీమన్ నారాయణమూర్తి గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్.

సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ధీరజ్ సేట్. సో భారత నూతన సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టిన వారు ధీరజ్ సేట్. ఇంకా హరివిల్లో మూడవ ప్రశ్నకి వచ్చేస్తే గనక, పాండవలేని గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? పాండవలేని గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి తెలిస్తే గనక 8662438114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు.

0: శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.
3: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: పది గంటల 46 నిమిషాలు దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హార్విల్లో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, పాండవలేని గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు పంపించిన వారు ఎవరో చూసేద్దామా. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేటపాలెం నుంచి శివసాయి కుమార్ శ్రీపణి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి. తెలంగాణ రాష్ట్రం ఆన్సరా? కాదు. నెక్స్ట్ ఇంకా రాధాకృష్ణ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు కుంచనపల్లి నుంచి శ్రీనివాసరావు గారు, సురేష్ గారు. ఆన్సర్ అవునా, అయితే పర్లేదు, నేను లాస్ట్లో రివీల్ చేస్తా కదా. భవానీపురం విజయవాడ నుంచి కోట సాయి ప్రీతం సుజాత గారు, శ్రీమన్ నారాయణమూర్తి గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. నమస్తే ఆదిత్య గారు అంటూ ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మా ఆనందాల ఆకాశవాణికి స్వాగతం అంటూ రాజశేఖర్ గారు, సుజాత గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు అనంతపురం జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఓం ప్రకాష్ గారు వైజాగ్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? సో మెసేజ్కి కరెక్ట్ అయిన ఆన్సర్ పెట్టారు కానీ వాళ్ళ పేరు అయితే టైప్ చేయలేదు. సో మీ పేరు కూడా కొంచెం టైప్ చేయండి, ఆన్సర్ పెడుతున్నారు కాబట్టి. గణేష్ రాజు గారు, శ్రీవత్స గారు కోణాపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీహరి గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, తెలంగాణ అయితే కాదు. మంగళగిరి నుండి మల్లీశ్వరి గారు మెసేజ్ చేశారు, ఉంది కానీ సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా రేఖా మౌనిక మెసేజ్ చేశారు,

ఓకే, గుడ్ మార్నింగ్. అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు జాను గారు మెసేజ్ చేశారు. తెలంగాణ కాదు, పాండవలేని గుహల్ని నాసిక్ గుహలని కూడా అంటారు. మరి నాసిక్ ఎక్కడుంది? మహారాష్ట్రలో. సో పాండవలేని గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. మరి హరివిలిలో ఇప్పుడు అడగబోతున్న ప్రశ్న, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, మరి ఈ ఉపాధి హామీ పథకంలో ఎన్ని రోజుల పని దినాలను కల్పిస్తారు? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, సో విబీజీ రామ్జీ అని చెప్పి అంటున్నారు కదా, సో ఈ విబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకంలో ఎన్ని రోజుల పని దినాన్ని కల్పిస్తారు? తెలిస్తే కనుక 8662481414కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

10:55 దాటి 52 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యు ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివీలులో. అడిగిన ప్రశ్న విబీజీ రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, ఈ ఉపాధి హామీ పథకంలో మొత్తం ఎన్ని రోజుల పని దినాలని కల్పిస్తారు? మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరు మెసేజెస్ చేశారో చదివి వినిపించేస్తాను. ఫస్ట్ మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ కొదుమూరు వీరేష్ గారు ఊర్మిళగారు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అండి. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుండి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ గారు మెసేజ్ చేశారు. ఆదిత్య మధు ఓకే, ఇంకా మెసేజెస్ చేశారు. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అఖ్తార్ మెసేజ్ చేస్తున్నారు, ఇంకా ఇమాంబీ కరెక్ట్ ఆన్సర్. సూరిబాబు గారు మెసేజ్ చేశారు, కళ్యాణి గారు కామేశ్వరిపేట శ్రీకాకుళం జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గణేష్ రాజు గారు శ్రీవత్స గారు మెసేజ్ చేశారు కోణాపూర్ నుండి. లతా గారు ఒయ్యూరు నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు

వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు పెనుమూరు గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు జగన్నాథ్ రెడ్డి గారు. అది లాస్ట్, ఇప్పుడు కొత్తగా చేర్చిన ఉపాధి హామీ పథకంలో కొన్ని పని దినాలని పెంచడం అయితే జరిగిందనమాట. సో 100 అయితే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఇంకా కోటా శ్రీమన్ నారాయణమూర్తి గారు, సుజాత గారు, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ గారు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు. ఎస్, సాల్వ్ అవుతుంది. నెక్స్ట్, ఇంకా సుచిత గారు, మేఘనా గారు మెసేజ్ చేశారు. ఇప్పుడు 125 పని దినాలుగా పెంచడం అయితే జరిగిందనమాట. సో ఇంకా డైలీ వేజెస్ కూడా పెంచడం జరిగింది.

పీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ఈ ఉపాధి హామీ పథకంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి, ఒంటరి మహిళలకు, అలాగే వీరందరికీ గ్రామీణ్ రోజ్గార్ గ్యారంటీ కార్డ్స్ని అందిస్తారన్నమాట. సో ఈ విధంగా ఫోటో ఐడెంటిటీ కార్డు ఉండడం వల్ల వీరు ఎప్పుడు కావాలంటే, అంటే ఈ 125 డేస్ని పని దినాల్ని సులువుగా ఉపయోగించుకునే వీలుంటుంది. మరి హరివిల్లులో ఎన్నో విషయాలు, ఇంకా ఈరోజు ఎన్నో ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకున్నారు కదా. ఇవి ఈనాటి సంగతులు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో, కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. మరి ఈ రోజుకి నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసిందనమాట. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య, ఈ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. అమరావతి, తిరుపతి, విశాఖల్లో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో 3 ప్రాంతాల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీల అభివృద్ధి జరగాలని అన్నారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతంలో సూర్యలంక సహా వివిధ ప్రాంతాల్లో బీచ్ ఫ్రంట్ల అభివృద్ధి కోసం కార్యాచరణ సిద్దం చేయాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో నిన్న ఆంధ్రప్రదేశ్లోని 3 ఎకనమిక్ రీజియన్లపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సదుపాయాలను రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోందని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెయిటింగ్ హాల్ను రైల్వే డివిజనల్ మేనేజర్తో కలిసి ప్రారంభించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఈ వెయిటింగ్ హాల్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఈ సందర్భంగా శివనాథ్ తెలియజేశారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎన్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12న విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ బీటెక్ పీజీ ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం సంయుక్తంగా విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు అన్ని వనరులతో రెస్క్యూ ఆపరేషన్ నిరంతరంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో భారీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. ఎన్టీపీసీ అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ దీనిని అనంతపురం జిల్లాలో నెలకొల్పుతోంది. 1200 మెగావాట్ల సామర్థ్యంతో డి హీరేలాల్ మండలం కనేకల్ రాయదుర్గం గ్రామాల పరిధిలో ఈ ప్రాజెక్టు స్థాపనకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. 11:06:23 అయిపోయింది టైం. మనం ఎంట్రీ ఇచ్చేసాం సినిమా కబుర్ ప్రోగ్రామ్కి. మరి ఇప్పటి నుంచి సాయంత్రం 5 దాకా మీ అందరినీ అలరిచేందుకు వచ్చేసాను నేను, మీ ఆర్జే చందనాని. మరి ఈరోజు ముందుగా ఒక స్పెషల్ బర్త్డే సెలబ్రిటీ ఉన్నారు కాబట్టి మరి ఆయన బర్త్డే సందర్భంగా మనందరం కూడా ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం ఇవాళ సినిమా కబుర్లు. మరింతకీ ఎవరు ఆయన అంటే సింగర్ కైలాష్ ఖేర్ అనమాట. మరి కైలాష్ ఖేర్ గారి బర్త్డే సందర్భంగా మంచి సాంగ్ అయితే నేను మీకు వినిపించేస్తున్నాను గోపాల గోపాల నుంచి. వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబుర్లు చందనతో కలిసి.

0: దొంత నకర నకర నకర దొంత నకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట.
1: మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట.
0: బల్లి పలుకు సత్యమంట.

పేరుకేమో మంగళవారం, పనులకేమో అమంగళం. శని ఉన్నా శనివారం జరుపుతారు శుభకార్యం. బండిలోన వందలాది పరికరాలు.

ఎస్, ఈ పాట విన్న తర్వాత కొంచెం అలా మన మూడ్ సెట్ అయిపోతుంది. అండ్ మనకి ఎలాగ అనిపించిన ఎలాంటి ఫీలింగ్ ఉన్నా అప్పుడప్పుడు ఇట్లాంటి పాటలు వినాలి. సో మంచి లిరిక్స్తో మంచి సాంగ్ అయితే మీరు వినేశారు గోపాల గోపాల సినిమా నుంచి సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనం ఉన్నా. మరి ఫస్ట్ ఏ మూవీ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా గురించి ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ మీరు తెలుసుకుంటూనే ఉన్నారు కదా. అయితే రవి నంబూరి గారి డైరెక్షన్లో ఈ సినిమా రాబోతోంది. అండ్ రీసెంట్గా ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, లిరికల్ సాంగ్ అయితే. ఆ సాంగ్ చాలా మంచి మెలోడీ సాంగ్ లాగా రిలీజ్ అయిందనమాట. మరి ఆ సాంగ్ ఏంటంటే హొయిలా హొయిలా అని చెప్పి రిలీజ్ చేశారు. మరి ఈ పాటని అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు. అండ్ ధనుంజయ్ సాహితి వీళ్ళిద్దరూ కూడా కలిసి పాడారనమాట ఈ పాటని. మరి తెలుసు కదా మన మణి శర్మ గారి కంపోజిషన్ అంటేనే మంచి మెలోడీ సాంగ్స్కి పెట్టింది పేరు. మరి ఇంకొక మంచి మెలోడీ అయితే వచ్చేసింది ఆయన సంగీత దర్శకత్వంలో. మరి చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎప్పుడు చూద్దాం మనందరం అంటే జూలై 24 రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ రోజు చూసేద్దాం ఈ చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా, కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించగా. మరి అది విషయం. మరి ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి సాంగ్ వినిపించేస్తున్నాను, వినరో భాగ్యం విష్ణు కథ సినిమా నుంచి. వింటూ ఉండండి సినిమా కబుర్లు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మణిశర్మ గారి కంపోజిషన్లో మంచి మెలోడీ సాంగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు విన్న పాటలానే ఉంటుంది. బాణం సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు, సినిమా కబుర్లలో మనమున్నాం. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే, ఖుషీ సినిమా, టక్ జగదీష్, మజిలీ, నిన్ను కోరి ఇలాంటి సినిమాలన్నీ తలుచుకోగానే అరే భలే మంచి స్టోరీ అయితే తీసుకొచ్చారా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. మరి ఇలాంటి మంచి స్టోరీస్ మనందరికీ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ గారి డైరెక్షన్లో మరొక సినిమా రాబోతుందన్నమాట. అది కూడా మనందరి మాస్ హీరో రవితేజ గారు నటించబోతున్నారు. మరి రవితేజతో పాటు ప్రియా భవానీ శంకర్ కలిసి నటిస్తారు ఈ సినిమాలో అయితే. మరి ఈ సినిమా విషయానికి వస్తే ఒక భావోద్వేగ భరితమైన కథలాగా మన ముందుకు రాబోతుందన్నమాట. అటు భక్తి రస ప్రధానంగా, ఇటు యాక్షన్ కమ్ డ్రామా, రెండు రకాలుగా కూడా మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకా సంగీతం విషయానికి వస్తే, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తారు ఈ సినిమాకి. తెలుసుగా జీవి ప్రకాష్ కుమార్ సాంగ్స్ ఎంత బాగుంటాయో. మరి ఈ సినిమా విషయానికి వస్తే స్టోరీ లైన్ ఏంటంటే, కుమార్తెను రక్షించేందుకు అంటే తన చిన్న పాపని రక్షించుకునేందుకు అయ్యప్ప దీక్ష తీసుకున్న ఒక తండ్రి కథ అన్నమాట ఇది. సో అలాగా మనకి తెరపైన రవితేజ గారు అయ్యప్ప స్వామి దీక్షలో ఒక తండ్రిలాగా మనకి కనబడుతూ ఉంటారు. అండ్ ఇంకా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, టైటిల్ ఏంటి అని అంటే, టైటిలే ఇరుముడి అన్నమాట. సో చాలా మంచి టైటిల్ కదా. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే, ఆగస్ట్ 21 ఈ 2026లో రిలీజ్ అవుతుందన్నమాట. అది సంగతి. అండ్ ఇంకొక మంచి సాంగ్ నేను మీకోసం వినిపించేస్తున్నాను, వింటూ ఉండండి సినిమా కబుర్లలో.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

డ్యూడ్ మూవీ నుంచి సాంగ్ వేశారు సినిమా కబుర్లలో మనం ఉన్నాం కదా. మరి డ్యూడ్ లోంచి మనం మంచి పాట విన్నాక ఆ మూవీలోని ఆ ఇద్దరు గురించి మరొకసారి మనం మాట్లాడేసుకుందాం. అదే వాళ్ళెవరు అని అంటే ప్రదీప్ రంగనాథన్, మమితా బాజన్ అనమాట. మరి డ్యూడ్ తో బ్లాక్ బాస్టర్ అయితే అందుకున్నారు కదా వీళ్ళిద్దరు కాంబో, అయితే చక్కగా మంచి హిట్ పేర్ అనిపించింది. మళ్ళీ ఈ హిట్ పేర్ మళ్ళీ తెరపైకి రాబోతున్నారు అనమాట. మరి అలా ఏ సినిమాతో రాబోతున్నారు, టైటిల్ ఏంటి, ఇవన్నీ మనం తర్వాత తెలుసుకుందాం. బట్ సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉంది. సో ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తారట. అండ్ మన యాక్టర్ శివాజీ గారు కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో. అండ్ ఒక కొత్త యాక్ట్రెస్ని ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. తను ఎవరు అంటే అనామిక మహి. సో ఈ అమ్మాయి కూడా మనకి కొత్తగా కొత్త మూవీతో పరిచయం అవ్వబోతుంది. అండ్ ఈ కొత్త మూవీ విషయానికి వచ్చేస్తే సినిమాని తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. మరి అది విషయం. ఇదైతే మూవీ టీం ప్రకటించారనమాట. మరి డ్యూడ్ కాంబో మళ్ళీ రాబోతోంది కాబట్టి వాళ్ళ కాంబినేషన్ ఒక్కోసారి హిట్ అయిపోదాం అని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి అప్డేట్ ఉంది మీకోసం రెడీగా. అయితే మరి నేను అప్డేట్ ఇచ్చే ముందు మంచి సాంగ్ వినిపించేస్తాను, వింటూ ఆనందించండి మన సినిమా కబుర్లు.

జ్యోతి ఎఫ్ఎం 101.3. హీరో అఖిల్ నటించిన ఫస్ట్ ఫిలిం అఖిల్ నుంచి, అలాగే భాగ్యశ్రీ భోస్లే నటించిన లేటెస్ట్ ఫిలిం నుంచి సాంగ్ ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి వినేశారు. అండ్ మనం సినిమా కబుర్లలో ఉన్నాం. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మరొక సినిమాని, అంటే కొత్త సినిమానే లెనిన్ అనమాట. మరి మురళీ కిషోర్ గారు డైరెక్షన్లో రాబోతోంది ఈ సినిమా. మరి నాగార్జున గారు, సూర్యదేవర, నాగవంశీ వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్గా ఉంటారనమాట ఈ సినిమాకి. మరి ఈ మూవీలో మనకి శివాజీ అండ్ సునీల్ ఇద్దరు కూడా కీలక పాత్రలో కనిపిస్తారు. మరి ఈ కొత్త అప్డేట్ విషయానికి వస్తే, మన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారైతే ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తున్నారట. అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ మనకి వినిపించేది మన జూనియర్ ఎన్టీఆర్ గారిది. అది విషయం. శ్రీరాంపురం నేపథ్యంలో ఒక రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా అయితే రాబోతోంది లెనిన్ అనే సినిమా. మరి ఎప్పుడో తెలుసా, ఇంకా 2 డేస్ తర్వాత, అంటే 10th. సో జులై 20 అయితే ఈ సినిమా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. అది విషయం. అండ్ చూద్దాం మరి ఎలా ఉంటుంది అఖిల్ రాబోతున్న, అంటే అఖిల్ హీరోగా రాబోతున్న ఒక కొత్త సినిమా. అండ్ భాగ్యశ్రీ కూడా మరొక అప్డేట్ లాగా ఈ మూవీ అయితే మనకి కనిపిస్తారు కదా. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూద్దాం. ఒక 2 డేస్ అయితే వెయిట్ చేయాలి. అండ్ ఫైనల్లీ ఒక మంచి రీ రిలీజ్ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. మనం మన తెలుగు సినిమాల్లో చాలా రకాల బయోపిక్స్ అయితే చూసాం కదా. అందులో ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇది చాలా స్పెషల్. ఎందుకనంటే మన ఇండియన్ క్రికెట్ టీం అనగానే మనకి గుర్తొచ్చే ఒక మంచి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. సో తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ అని చెప్పనమాట. సో మొదట ఫుట్బాల్ గోల్ కీపర్గా ఉన్న ధోని గారు ఆ తర్వాత కోచ్ యొక్క ప్రోత్సాహంతో క్రికెట్ వైపు తన ఆటని అలా మార్చేసుకొని అద్భుత

ఒక వికెట్ కీపర్ లాగా, బ్యాట్స్మెన్ లాగా ఎలా ఎదిగారు అనే ఒక అంశంతో ఈ సినిమా అయితే తీశారనమాట. అండ్ 2011లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ ముందు అసలు ఏం జరిగింది అండ్ అప్పుడు అందులో అతను ఎలా గెలిచారు, ఈ స్టోరీ అంతా కూడా మనకి సినిమాలో రన్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు తన బాల్యం, తన ఫస్ట్ జాబ్ అండ్ క్రికెట్ కోసం తను పట్టిన కష్టం అండ్ తన ప్రేమ జీవితం, పెళ్ళి, ఇవన్నీ కూడా మనకి ఇందులో చూపిస్తారనమాట ఈ సినిమాలో. అయితే మరి ఈరోజు మనందరి ఫేవరెట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బర్త్డే కదా, సో ఈ సందర్భంగా ఈ ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ అనే సినిమా అయితే రీరిలీజ్ అయిపోతుంది అనమాట, అది విషయం. సో ఇవ్వండి సినిమా కబుర్లు. అండ్ నెక్స్ట్ మీకోసం మీకు తెలిసాలో కలుస్తాను. ఇప్పుడు మంచి సాంగ్ అయితే వినిపించేస్తున్నాం మీ అందరి కోసం, మరి వింటూ ఆనందించండి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తన్వి. సంస్కరణలు, డిజిటలైజేషన్, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించడానికి ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాన్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. సెమీకండక్టర్స్ ఓఎస్ఏటీ రంగంలో పేరెన్నిగన్న అపాక్ట్ కంపెనీ సీఈఓ సియాంగ్ డాంగ్లీతో రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో అపాక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అపాక్ట్తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని చెప్పారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశీలిస్తున్న హనా మైక్రాన్తో పాటు ఇతర ఓఎస్ఏటీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అనుసంధానించాలని ఏపీఏసీటీని కోరారు. పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకమవ్వాలంటే పార్కులే ప్రధాన వనరులని, అందుకోసమే మున్సిపల్ పార్కులను శ్రీకాకుళం నగరంలో అభివృద్ది చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గూనపాలెం, హడ్కో కాలనీ, ఆర్కే నగర్, అబ్దుల్ కలాం పార్క్ అఫీషియల్ కాలనీలను సందర్శించి 2 కోట్ల ఎయిర్పోర్ట్ అథారిటీ సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఖరీఫ్ రబీల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చేసిన పంటల వారీగా తమ వాటా ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా వర్తిస్తుంది. కేంద్ర రాష్ట్రాలు తమ వాటా మొత్తాన్ని చెల్లిస్తాయి. జిల్లాల వారీగా అమలుకు సంబంధించిన బీమా సంస్థలు పంటలు నమోదు తేదీలపై మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా పంటల బీమా పథకానికి నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. నైరుతి రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల నుంచి భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే రేడియో.

ఎక్కడికైనా మనం వెళ్ళాలి, ఏదన్నా మంచి ప్లేస్ చూసి రావాలి అని అనుకున్నప్పుడు మనం ఏ రోడ్డు మార్గమో రైలు మార్గమో లేకపోతే విమానయానం ఇలా ఏదో ఒకటి ఎంచుకుంటూ ఉంటాం కదా. మరి అలా ఎంచుకుంటున్నప్పుడు మన ఇండియాలో మనం వెళ్ళాలి, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళాలి అని అంటే సాధారణంగా చాలామంది రోడ్ వేసి ఎంచుకుంటారు. అదే ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక విమానాన్ని ఎంచుకుంటారు కదా. మరి అలాగా మన ఇండియాలో ప్రపంచ గుర్తింపు పొందిన అందమైన ప్రదేశాలు ఉన్నాయి. సో అవేంటా అని ఆలోచిస్తున్నారా? అది పల్లె కాదు, పట్టణం కాదు, గ్రామం కాదు, ఊరంతకన్నా కాదు, మరి ఏంటి చందన అనుకుంటున్నారు. సో ఇంతకీ ఏంటంటే అందమైన విమానాశ్రయాలు అనమాట. అది కూడా నేను ఇంతకుముందు చెప్పినవి కాదు, ఇవాళ నేను కొత్తవి నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అండ్ వీటికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ 2026లో ఇవి మంచి గుర్తింపు కూడా పొందాయి. సో అటువంటి విమానాశ్రయాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మన మీకు తెలుసాలు తెలుసుకోవాలంటే ముందు ఒక పాట వినాలి కదా. మీకోసం ఒక మంచి పాట అయితే వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి వివిధ భారతి.

జీన్స్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం అందమైన విమానాశ్రయాల గురించి. మన భారత విమానయాన రంగం అంతర్జాతీయ స్థాయిలో మరొకసారి తన సత్తా అయితే చాటిందనమాట. మరి మన దేశంలోని 2 విమానాశ్రయాలు ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎయిర్పోర్ట్స్గా, అంటే అత్యంత అందమైన విమానాశ్రయాలుగా జాబితా ఉంటుంది కదా, ఆ లిస్ట్లో చేరిపోయాయన్నమాట. సో అంత మంచి స్థానాన్ని సంపాదించేసుకున్నాయి ఒక 2 ఎయిర్పోర్ట్స్ మన ఇండియాకి సంబంధించి. మరి ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ డిజైన్ అవార్డు అయిన ప్రిక్స్ వెర్సెల్స్ 2026లో ఈ జాబితాలో అయితే చేరిపోయాయి 2 అందమైన ఎయిర్పోర్ట్స్. సో తాజాగా అత్యంత అందమైన ఎయిర్పోర్ట్స్ జాబితాని విడుదల చేశారన్నమాట, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందమైన ఎయిర్పోర్ట్స్కి సంబంధించి. అందులో ఒక 2 ఇండియన్ ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి. మరి ఇంతకీ ఏంటి ఆ ఎయిర్పోర్ట్స్, వాటి విశేషత ఏంటి, ఇవన్నీ కూడా నేను మీతో మాట్లాడతాను, తెలిపి

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజెల్ ఆర్న అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని

0: అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఈ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

శంకర్ మహాదేవన్ గారు పాడగా నువ్వొస్తానంటే నేను దంటానే సినిమా నుంచి మంచి పాట వినేశారు డిఎస్పి గారి కంపోజిషన్లో. సో మనం మా ఈ మీకు తెలిసాలో మంచి ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మరి ఈ ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే, ఇందాక నేను ఒక అవార్డ్స్లో ఒక జాబితాలో లిస్ట్లో ఈ రెండు ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయని చెప్పా కదా, మరి ఈ అవార్డ్స్ గురించి మాట్లాడితే ప్యారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రకటించిన ఒక పురస్కారం అనమాట ఈ ప్రిక్స్ వెర్సైల్స్ 2026 అనేది. సో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నిర్మించిన లేదా ఆధునీకరించిన ఎయిర్పోర్ట్స్ని గుర్తిస్తారు. సో అలా గుర్తించి ఆధునిక డిజైన్స్తో పాటు పర్యావరణ హిత నిర్మాణంతో సాంస్కృతిక గుర్తింపు కలిగిన ఆ విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో అవి ప్రయాణికులకు ఎలా మెరుగైన అనుభూతిని అందిస్తున్నాయి అనే అంశాలపైన ప్రాతిపదిక తీసుకొని ఈ ఎంపిక అయితే చేస్తారనమాట. అంటే ఎయిర్పోర్ట్స్ని లిస్ట్ని తీస్తారు. సో అలా తీసిన ఆ లిస్ట్లో, అంటే వాళ్ళు ఎంపిక చేసిన ఆ లిస్ట్లో, సో మన ఇండియాలోని రెండు ఎయిర్పోర్ట్స్ ఎంపిక అయ్యాయన్నమాట. అండ్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం 7 ఎయిర్పోర్ట్స్ ఈ 2026లో అయితే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అందులో రెండు మన ఇండియావే. అది విషయం మరి తెలుసుకుందాం ఇంకా ఈ ఎయిర్పోర్ట్స్ అసలు ఏంటి, ఎక్కడ ఉన్నాయి, అండ్ ఇంకా ఏ ఏ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసాలో నేను మీతో షేర్ చేస్తాను ఒక మంచి సాంగ్ తర్వాత. అండ్ ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: ఒక ద్రోహి, చీటర్. కమ్ ఆన్ గైస్.
1: ఎందుకురా నన్ను బాయ్కట్ చేస్తున్నారు? నాలుగు పిజ్జాలు బర్గర్లు తింటే తప్ప.
0: సో గర్ల్స్ అండ్ బాయ్స్, సుగ్నేష్ ఇస్ బ్యాక్ అగైన్ యాజ్ అవర్ CPL.
2: హ్యాపీ
1: దత్తు తీసుకోండి సార్, నన్ను దత్తు తీసేసుకోండి సార్.
2: నా తీసుకెళ్ళిపోయా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్ ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రభువో సుబియాంతోతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపును అందించడంపై ఇద్దరు నాయకులు చర్చించారు. పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కుదుర్చుకున్న పలు అవగాహన ఒప్పందాల మార్పిడికి కూడా ఇరు నాయకులు అంగీకరించారు. ఈ సందర్భంగా జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడితో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2018లో ప్రారంభమైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు సరికొత్త పురోగతి దశలో ప్రవేశిస్తోందన్నారు. పెరుగుతున్న పరస్పర విశ్వాసం వల్ల రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారం మరింత బలోపేతమైందని, రక్షణ మార్పిడి, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే ఐతిహాసిక్ ఆర్ ఆత్మీయ సంబంధో కా హై. మై ప్రెసిడెంట్ ప్రభువో జీ ఇండోనేషియా కి సర్కార్ ఆర్ యహాన్ కి జనతా కా హృదయ సే ఆభార్ వ్యక్త కర్తా హూ. బీతే వర్షో మే భారత్ ఆర్ ఇండోనేషియా కే సంబంధో మే ఏక్ నయీ ఊర్జా, ఏక్ నయా విశ్వాస్ ఆర్ ఏక్ నయీ గహరాయీ ఆయీ హై. 2018 మే బనీ హమారీ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆజ్ ఏక్ నయీ ఉడాన్ లే రహీ హై.
0: అభివృద్ది, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో భాగస్వామ్యం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. భారత ఇండోనేషియా భాగస్వామ్యంలో ఈవేళ నుండి కొత్త సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందని, ఈ రోజు కుదిరిన అనేక అవగాహన ఒప్పందాల వల్ల భారత్కు చెందిన నాణ్యమైన, సరసమైన ధరల మందులు ఇండోనేషియా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే ఇండోనేషియా వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల సామర్థ్యాల పెంపుకు భారతదేశం తన వంతు సహకారం అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే లియే గరీబీ కో పరాస్త్ కర్నా ఆర్ అప్నే నాగరికో తక్ కళ్యాణకారీ యోజనాఓ కా లాభ్ పహుంచానా సర్వోచ్చ ప్రాథమికతా హై. హమ్నే ఇండోనేషియా కే సాథ్ అప్నీ మిడ్ డే మిల్ స్కీమ్ ఆర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కే సొల్యూషన్స్ సాజా కియే హై. అబ్ హమ్ ఇస్ సహయోగ్ కో నెక్స్ట్ లెవల్ పర్ లేకర్ జా రహే హై.
0: మన దేశంలో అభివృద్ది చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, మన దేశంలో మధ్యాహ్న భోజన పథకం తాలూకు ఉత్తమ పద్దతులను తాము ఇండోనేషియాతో పంచుకుంటున్నామని, సుస్థిర వ్యవసాయం, అగ్రి టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ పద్దతులను కూడా పంచుకుంటామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థలో అనుసంధానమవుతుందని, ఇది వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని, ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ప్రాంబనన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను రేపు యోగ్యకర్తలో అధ్యకుడు ప్రభువో సుబియాంతోతో చేరనున్నట్లు పేర్కొన్న ప్రధానమంత్రి, ఆ ఆలయాన్ని భారత ఇండోనేషియా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఇండోనేషియాలో పర్యటించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు శతాబ్ది

ఉత్సవాలను జరుపుకుంటాయని కూడా ప్రకటించారు. ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి హజార్ దేవంతర చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన విద్యా తాత్వికత గురుదేవ్ ఠాగూర్ ఆలోచన ద్వారా ప్రభావితమైందని ప్రధానమంత్రి చెప్పారు. బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో భారత్ రేపటి నుంచి కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమాపేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సమాపేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలో అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకువెడతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు నిపుణులు, విధాన రూపకర్తలు మొదలైన వారితో కూడిన ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలు పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ఈ నెల 6-7 తేదీలో జరిగే బ్రిక్స్ విమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ విమెన్ ట్రాక్ కింద ఉన్న ప్రాధాన్యత రంగాలపై చర్చలు జరిపారు. ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించిన 6 బ్యాచ్ యాత్రికులను ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జెండా ఊపి బయలుదేరదీశారు. కశ్మీర్లోని పవిత్ర మంచు గుహాలయం వైపు మొత్తం 8,815 మంది యాత్రికులు బయలుదేరినట్లు ఆకాశవాణి జమ్మూ ప్రతినిధి వివరించారు. మొత్తం యాత్రికుల్లో 3,989 మల్తాల్ మార్గం గుండా వెళ్లగా 4,826 మంది యాత్రికులు పెహల్గాం మార్గం ద్వారా బయలుదేరారు. మొత్తం 363 వాహనాల్లో వీరు ప్రయాణిస్తున్నారు. పోలీస్, సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా సంస్థల ఎస్కార్ట్ ఏర్పాట్లతో కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య యాత్రా కాన్వాయ్ ముందుకు సాగింది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌకను శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. మహేంద్రగిరి అనే ఈ యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించగా ముంబైలోని మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ద నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో సియాటిల్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో బెల్జియం 4-1 తేడాతో అమెరికాను ఓడించి ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. బెల్జియం జట్టు శుక్రవారం నాడు లాస్ఏంజలస్ స్టేడియంలో జరిగే క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్తో తలపడుతుంది. నిన్న రాత్రి డల్లస్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. ఇలా ఉండగా తమ దేశం రౌండ్ ఆఫ్ 16 నుంచి నిష్క్రమించిన తర్వాత పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తాను తదుపరి ఫీఫా ప్రపంచకప్కు తిరిగి రావడం లేదని ప్రకటించారు. భారత ఇంగ్లండ్ జట్ల మధ్య ఈరోజు రాత్రి నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో 5 మ్యాచ్ల సిరీస్లోని 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో ఇంకా భారత జట్టుకు తొలి విజయాన్ని నమోదు చేయనందువల్ల ఈ మ్యాచ్ను గెలిచి సిరీస్ను కనీసం సమన్ చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు 3వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్లు ఎటువంటి మార్పులు చేయలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఇలాంటి ఫలితం లేకుండా ముగిసింది. 2వ మ్యాచ్ సౌతాంప్టన్లో జరిగింది. దీని తర్వాత ఇంగ్లాండ్తో 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో కూడా భారత్ తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌక మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు నాటింగ్హామ్లో జరుగుతుంది.
వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఎంపీ ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

పడి పడి లేచే మనసు సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు యాజనిజర్ పాడగా. మరి వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. మరి మన భారతదేశంలో ఉన్న రెండు అందమైన విమానాశ్రయాలకి ప్రపంచ గుర్తింపు దక్కింది అని చెప్పా కదా. మరి ఇంతకీ ఏంటి ఆ విమానాశ్రయం?

చేయాలి అని అంటే, సో ఫస్ట్ అది వచ్చేసి గౌహతిలోని టెర్మినల్ 2 అనమాట. సో ఇది ఈశాన్య భారతదేశానికి ప్రత్యేకమైన ఒక ఎయిర్పోర్ట్గా నిలిచింది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడదగింది ఏంటంటే, వెదురు ఆర్కిడ్ పుష్పాలతో మనకి నిర్మించారనమాట. సో ఆ టెర్మినల్ లోపల చూస్తే మనకి ఇండోర్ స్కై ఫారెస్ట్ అని, అస్సామీ సాంప్రదాయ హస్తకళలో ఇవన్నీ కూడా కలిసి ఎంతో అందంగా రూపకల్పన చేశారు ఈ విమానాశ్రయాన్ని. సో అందువల్ల అటు ప్రకృతి హితంగా ఉంది, ఇటు కొత్త ఆధునికత జోడించుకుంది. సో అలా ఈ గౌహతిలోని టెర్మినల్ 2 అయితే సో అలా ఈ ప్రపంచ గుర్తింపుని పొందిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, అదాని గ్రూప్ ఆధ్వర్యంలో వచ్చిన నవీ ముంబై ఎయిర్పోర్ట్ అనమాట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ టెర్మినల్ 1 కూడా మనకి చాలా అందంగా ఉంటుంది. ఏంటంటే కమలం, ఒక అందమైన కమలం పువ్వు ఉంటుంది కదా, సో ఆ కమలం ఆకృతిలో ఈ ఎయిర్పోర్ట్ని అయితే నిర్మించారనమాట. అంతేకాదు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, సహజ సిద్ధమైన వెలుతురు, గాలి ప్రసరణ వీటికి పెద్ద బీట వేసిందనమాట ఈ అందమైన విమానాశ్రయం. అలాగే ఇంధన వినియోగం కూడా తగ్గించే దిశగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది జరిగింది. సో అందువల్ల అటు పర్యావరణ హితంగా ఉంది, అటు అందంగా కమలం ఆకృతిలో కనిపిస్తూ ఉంది. సో ఇలా రెండు విధాలుగా ఉంది కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ కూడా సో ప్రపంచ గుర్తింపు అనేది పొందింది. అండ్ ఆ అవార్డ్స్ లిస్ట్లో చేరిపోయింది అనమాట, ప్రిక్స్ వర్సెల్స్ 2026 అనే అవార్డ్స్ లిస్ట్లో. మరి ఈ అవార్డ్స్ లిస్ట్లో ఇంకా ఏ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మనం తెలుసుకుందాం. ఈలోపు మంచి సాంగ్ అయితే నేను మీకు వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మనమే సినిమా నుంచి సాంగ్ వినేశారు మనం, మీకు తెలిసేలా ఉన్నా. మరి ఇంతకీ ఈ ఫ్రిక్స్ వెర్సైల్స్ 2026 అనే ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ డిజైన్ అవార్డ్స్లో మరి ఏ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, మరి వాటి గురించి నేను చెప్తా అన్నాను కదా. మన ఇండియాలో అయితే చెప్పాక గౌహతిలో ఒకటి, అండ్ నవీ ముంబై ఎయిర్పోర్ట్ ఇంకొకటి. సో నెక్స్ట్ ఇంకా చైనాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అదే గ్వాంగ్జౌ అట. వెరైటీగా ఉన్నాయి కదా పేర్లన్నీ కూడా. అండ్ జర్మనీలో ఇంకొకటి ఉంది, ఫ్రాంక్ఫర్ట్ అని. అండ్ అమెరికాలో అయితే రెండు ఉన్నాయి అన్నమాట, పిట్స్బర్గ్ అండ్ శాన్డియాగో. సో ఈ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఈ లిస్ట్లో, ఈ జాబితాలో చేరిపోయాయి. సో అంటే కేవలం ఇవి మనకి చూస్తే ఏదో రవాణా కేంద్రం లాగా మాత్రమే అనిపిస్తాయి అనుకుంటే తప్పే. సో అద్భుతమైన సాంస్కృతిక చిహ్నాలతో తీర్చిదిద్దిన అందమైన విమానాశ్రయాలు అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ అంతేకాదు ప్రపంచ గుర్తింపు పొందిన ఎయిర్పోర్ట్స్. సో అట్లా మనమైతే ఈరోజు మనం మీకు తెలుసాలో రెండు అద్భుతమైన అందమైన ఎయిర్పోర్ట్స్ మన ఇండియాలో ఉన్న వాటి గురించి తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ధీరా ప్రోగ్రాంలో కలుద్దాం. ఈలోపు మంచి సాంగ్ వచ్చేస్తుంది మీకోసం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి. వింటూ ఆనందించండి, స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్వి. ఇండోనేషియా దేశం తమ అత్యున్నత పౌర పురస్కారమైన బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రకటించింది. ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ అందించిన విశేష కృషికి గుర్తింపుగా ఇండోనేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇండోనేషియా అధ్యక్షులు ప్రభువో సుబియాంతో ఈ అత్యున్నత పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించారు. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య చారిత్రక బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చడంలో ప్రధాని మోదీ పోషించిన పాత్రను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. గ్లోబల్ సౌత్ అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల కోసం భారత్ అందిస్తున్న సహకారం అమోఘమైందని ఆయన ప్రశంసించారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎన్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12న ఉదయం 8 గంటల నుంచి ఈ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్, ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం సంయుక్తంగా విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. మత్స్యకారుల ఆజూకీ లభించే వరకు అన్ని వనరులతో రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ కోరారు. నంద్యాలలో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ రానున్న రోజుల్లో డీఎస్సీ నిర్వహించబోతున్నామని, రాష్ట వ్యాప్తంగా టెట్ అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులకు 788 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు పశుగ్రాస వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ రాష్ట సంచాలకులు దామోదర నాయుడు తెలిపారు. గ్రామస్థాయిలో పశుపోషకులకు అవగాహన సదస్సులు, పశుగ్రాస సందర్శనలు, శిక్షణలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 75% రాయితీపై అధిక దిగుబడిచ్చే పశుగ్రాస విత్తనాలు పశు వైద్యశాలల్లో, రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్ కోర్స్.

ఆ చరిత్రతో పాటు మనందరం కూడా సంస్కృతి, కళలు వీటిల్ని గొప్ప వారసత్వంగా భావిస్తూ ఉంటాం. మరి అటువంటి కళల రంగంలో పురుషులకి సమానంగా రాణించిన ఒక యువ కళాకారిణి ఉంది. ఆమె గురించి ఈ ధీరాలో నేను మీతో షేర్ చేస్తుంటాను. వింటూ ఉండండి ధీర ప్రోగ్రామ్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

దీపక విమానం సినిమా నుంచి సాంగ్ వినేశారు చిన్మయి పాడగా అండ్ ధీరాలో మనమున్నాం. మరి ఈ రోజు ఎవరి గురించి తెలుసుకోబోతున్నామనంటే అమృతవర్షిణి మణిశంకర్. పేరు చాలా బాగుంది కదా, మరి ఈ పేరుకు తగ్గట్టుగానే ఆ అమ్మాయి తన టాలెంట్ కూడా ఉంటుందన్నమాట. సో కర్ణాటక సంగీతంలో మనం ఎన్నో రంగాల ఎంతో మందిని చూసుంటాం. మరి అటువంటి కళాకారులందరిలో ఈమె కూడా ఒక యువ కళాకారిణి అన్నమాట. సో కర్ణాటక సంగీతం అంటే కేవలం పాడడం ఒక్కటే కాదు, పక్కన మన మృదంగం కానీ లేకపోతే వయలిన్ కానీ వీణ ఇటువంటి వాయిద్యాల్ని వాయించడం కూడా సంగీతంలో భాగమే. అయితే ఇందులో ఒక ప్రత్యేక వాయిద్యం ఉంది, అదే తవిల్ వాయిద్యం అన్నమాట. మరి తవిల్ వాయిద్యం అనగానే సాధారణంగా పురుషులే గుర్తొస్తారు, కానీ ఆ అభిప్రాయాన్ని తన ప్రతిభతో మార్చేసింది అమృతవర్షిణి. మరి సంగీత జ్ఞానం ఉన్నవారి కుటుంబంలో పుట్టి ఈమె చిన్నప్పటి నుంచే తవిల్ పైన ఆసక్తి పెంచుకొని అమ్మాయిలు కూడా తవిల్ వాయిద్యాన్ని వాయించగలరు అని చెప్పి నిరూపించిందనమాట. కఠిన సాధన చేస్తూ పట్టుదలతో ఎన్నో వేదికల పైన అద్భుతమైన ప్రదర్శనలు కూడా ఇచ్చేసింది అమృత. మరి ఈమె గురించి ఇంకా మనం తెలుసుకుందాం ధీరాలో అయితే. అండ్ ఇంకొక మంచి పాట అయితే నేను మీకు వినిపిస్తున్నాను, వింటూ ఆనందించండి.

స్వర్ణకమలం సినిమా నుంచి జానకి గారి వాయిస్ లో మంచి పాట వినేశాం కదా, మరి ఈ పాటలో మన భానుప్రియ గారైతే ఒక నాట్యకారిణిగా కనిపిస్తారు. మరి ఈరోజు మనం తెలుసుకుంటున్న ఈ కళాకారిణి ఎవరు అంటే తవిల్ వాయిచ్చే వాయిద్యురాలన్నమాట. మరి సంప్రదాయాన్ని గౌరవిస్తూ కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న అమృత అయితే ప్రముఖ సంగీత దర్శకులైన

ఏఆర్ రెహమాన్ గారి ప్రశంసలు కూడా అందుకుందన్నమాట. సో ఆయన సంగీత కార్యక్రమాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు చేసింది. మరి తవిల్ వంటి శక్తివంతమైన వాయిద్యాలు స్త్రీలకు కూడా స్థానం ఉంది వాయించడంలో అని చెప్పి నిరూపించింది అమృతవర్షిణి మణిశంకర్. మరి నేటి యువతకి ఈమె కథ అయితే చాలా స్ఫూర్తినిస్తుంది. మరి సంగీతానికి లింగ భేదమే ఉండదు అని చెప్పి నిరూపించి ప్రతిభకు హద్దులు ఉండవని కూడా నిరూపించిన యువ కళాకారిణి ఈ అమృతవర్షిణి మణిశంకర్ అన్నమాట. మరి ఇంకా తెలుసుకుందాం ఇంకొన్ని విషయాలు అయితే. మరి ఈలోపు ఇంకొక మంచి పాట వస్తుంది. ఈ పాట తర్వాత ప్రాంతీయ వార్తలు ఉంటాయి అండ్ ఆ తర్వాత మన ధీర ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం. స్వర్ణేంద్ర స్వచ్చంద్ర లక్ష్యాల స్ఫూర్తితో పార్కులను అభివృద్ది చేస్తున్నామని తెలిపిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రతిపాదనలు, ఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సిఆర్డీఏ సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లాల కళాకారులు రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను పరిశీలించి వారి కళా నైపుణ్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, హస్తకళలు రాష్ట సంస్కృతి వారసత్వానికి ప్రతీకలని అన్నారు. హస్తకళల ప్రోత్సాహం ద్వారా కళాకారుల జీవనోపాధి మెరుగుపడటంతో పాటు రాష్ట ఆర్థికాభివృద్దికి కూడా దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. స్వర్ణేంద్ర స్వచ్చంద్ర లక్ష్యాల స్ఫూర్తితో శ్రీకాకుళం నగరంలో పార్కులను అభివృద్ది చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో శ్రీకాకుళం నగరంలో నిర్మించనున్న 4 పార్కుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకం కావడానికి పార్కులు ప్రధాన వేదికలని అన్నారు. ప్రతి స్థానిక అవసరాలకు అనుగుణంగా పార్కుల్లో వాకింగ్ ట్రాక్, చిన్నారుల ఆట స్థలం, క్రీడా కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ,
1: పూనపాలెంలో పార్క్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్దుల్ కలాం పార్క్, ఆర్కే నగర్ లో ఒకటి, అలాగే హడ్కో కాలనీలో ఒకటి, ఈ 4 పార్కులు కలిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలుంటే వాళ్ళకి ప్లే ఏరియా, జిమ్ ఎక్విప్మెంట్, ఎక్కడికక్కడ పార్కుల్లో స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం.
0: వర్జీనియా పొగాకు రైతులకు సరైన ధరలు అందేలా చర్యలను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లపై రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఈ నెల 9న కేంద్ర పొగాకు బోర్డు సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రైతులు పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అధిక తిరస్కరణలు నమోదవుతున్న వేలం కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించాలన్నారు. వేలం ప్రక్రియలో పాల్గొనని సంస్థలపై చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 3 రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పలువురు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సియోల్లో హుందాయ్ మొబిల్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఈవీ సెమీకండక్టర్ సబ్ తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్ బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో పరిశోధన అభివృద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో సామర్థ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారతదేశంలో హుందాయ్ మొబిల్స్ విస్తరణకు రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని గిరిజనులకు అటవీ హక్కుల గుర్తింపు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు త్వరలో జారీ చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల అర్హులను గుర్తించి తాజా పురోగతిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గిరిజన అభివృద్ది కార్యక్రమాల అమల్లో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట వ్యాప్తంగా 626 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పరిశుభ్రత, ఆహార నిర్వహణ మెరుగుపరిచేందుకు సిబ్బంది నియామకాల కోసం ప్రభుత్వం 46 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి పేర్కొన్నారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు, ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షపాత లోటు, పొడి వాతావరణ పరిస్థితిపై హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయంపై ప్రభావం, తాగునీటి లభ్యత, కరువు నివారణ చర్యలు, విపత్తు నిర్వహణ సన్నద్దత వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాష్టంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు పట్టణంలో డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో కొనసాగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులు, సంస్థలతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం సూర్య తేజస్ నగర్లో డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ డంపింగ్ యార్డు సమస్యతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించామన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేశారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్లు, నౌకలతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తీర రక్షణ దళం, నౌకాదళం సమన్వయంతో విస్తృత స్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో రీజనల్ ఆపరేటర్స్ సెంటర్ నుంచి ఈ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. తీర ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రక్షిత మత్స్యకారుడు కారి చిన్నాను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చామని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల విరామం పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఈ ప్రచారం చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాన్పుల మధ్య విరామం పాటించిన దంపతులు, అలాగే 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన దంపతులకు జిల్లాల వారీగా నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని అనంతపురం పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. అనంతపురం నగరంలోని మారుతీనగర్లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటు హక్కు కోల్పోతామని ఆందోళన అవసరం లేదన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట పెట్టుబడులు ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం. స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర లక్ష్యాల స్ఫూర్తితో పార్కులను అభివృద్ది చేస్తున్నామని తెలిపిన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఎస్, 1:38 అయితే అయిపోతుంది. మనం రీ ఎంట్రీ చేసాం ధీరాకి. మరి వెల్కమ్ బ్యాక్ మీ అందరికీ కూడా. మరి అమృత వర్షిని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా ధీరాలో. మరి కాలం మారటంతో నేటి ఆధునిక జీవన శైలి ప్రభావం వల్ల కొన్ని సాంప్రదాయ కళలు అయితే కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చేసాయన్నమాట. అంటే ఇలాంటి ఒక కళ కూడా ఉందా అని చెప్పి మనకి తెలిసే అవకాశం కూడా లేకుండా పోతుంది. అయినప్పటికీ నేటి యువతలో కొందరు మాత్రం ఈ కళల విలువను గుర్తించి వాటిని నేర్చుకోవడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా మాట్లాడుకుంటే సంగీతం, నృత్యం, హస్తకళలు, జానపద కళలు ఇలా అనేక రంగాల్లో సాంప్రదాయాన్ని కాపాడుతూ కొత్త తరానికి అందించే బాధ్యతను చేపట్టారన్నమాట నేటి యువత. మరి ఇంకా మాట్లాడుకుందాం ఈ యొక్క టాపిక్ గురించి అయితే. మరి ఈలోపు మంచి సాంగ్ మీకు నేను వినిపించేస్తాను, వింటూ ఆనందించండి ధీరాలు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమున్న మరి బాహుబలి టూ నుంచి సాంగ్ అయితే వినేశారు. మరి ప్రస్తుతం చూస్తే సోషల్ మీడియా డిజిటల్ వేదికల్లో సంప్రదాయ కళలకి కొత్త ఊపిరినిస్తున్నాయన్నమాట. మరి యువ కళాకారులు తమ ప్రతిభను పరిచయం చేస్తూ పాత కళలను తమ కొత్త ఆధునికతతో మేళవిచ్చి నేటి తరం అభిరుచికి తగ్గట్టుగా ప్రదర్శిస్తున్నారన్నమాట. మరి దీనివల్ల ఏమవుతుంది, మరి ఎంతోమంది యువత కూడా ఆ కళల వైపు ఆకర్షితులవుతారు అన్నమాట. మరి గ్రామాలకు మాత్రమే పరిమితమైన కొన్ని కళలున్నాయి, అయితే అవి ఇప్పుడు ప్రపంచ వేదికపై కూడా గుర్తింపు పొందుతున్నాయి ఈ డిజిటల్ వేదికల వల్ల అండ్ సోషల్ మీడియా వల్ల. సో సంప్రదాయం అంటే గతాన్ని మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు, భవిష్యత్తును అందించడం కూడా భవిష్యత్తుకి. సో అట్లాగా మనమైతే ఈ కళల గురించి, ఒక యువ కళాకారుని గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా. మరి కళలు, సంస్కృతి, ఆచారాలు వీటిని సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. మరి అమృతవర్షిని ఒక్కరే కాదు, నేటి తరం యువ కళాకారులందరూ కూడా సాంప్రదాయ కళలకు కొత్త ఊపిరినైతే పోస్తున్నారు. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలి. సో అది సంగతి. మరి ఇది మన ధీర ప్రోగ్రామ్ అయితే, అండ్ మంచి సాంగ్స్తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్కి. సో నెక్స్ట్ న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మంచి సాంగ్స్ నేను మీకు వినిపిస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా.
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

2:31 అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం సందడి సందడి. సో సందడి సందడికి వెల్కమ్ మీ అందరికీ కూడా. మరి నాకైతే మెసేజెస్ వచ్చేసాయి ఆల్రెడీ, అందరూ వెల్కమ్ చెప్పేస్తున్నారు. ఇక మొదలెడదామా మన సందడి. మరి ఎవరు చేశారు మెసేజెస్ చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ చందనమ్మ అంటున్నారు, నరసింహారెడ్డి గారు మాధవరి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే లక్ష్మయ్య గారు మునగాల నుంచి పంపించారు, అండ్ శుభ మధ్యాహ్నం అంటూ దమ్మోజ్ వింటాచారి గారు పంపించారు చేద్రియాల నుంచి. అండ్ అలాగే హాయ్ చందన ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి. ఇక మీ క్రియేటివిటీతో మన వాళ్ళు ముఖ చిత్రాలు మారిపోవడం ఖాయం అంటూ పంపించారు. ఓకే, థ్యాంక్ యూ చెప్పినందుకు. నేను మా వాళ్ళకి షేర్ చేస్తాను అప్పలరాజు గారు పడ నుంచి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి అంటూ నిజామాబాద్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు మెసేజ్ చేశారు. అండ్ కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి వెల్కమ్ అంటున్నారు అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు, జాను గారు ఇద్దరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. సో ఆదిత్య వెళ్ళిపోయాడు, యాక్చువల్లీ నేను వచ్చాను అన్నమాట, చందన నా పేరు. ఓకే, సో వెల్కమ్ మీకు కూడా. అండ్ కాజా నుంచి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కూడా వెల్కమ్ చెప్తున్నారు. మరి ఇక మొదలెట్టేద్దాం మన సందడి సందడి. సో ఈరోజు మనందరి ఫేవరెట్ క్రికెటర్ బర్త్డే. మరి ఆ క్రికెటర్ పేరుతో మొదలయ్యే హీరో ప్రభాస్ సినిమాలోని క్యారెక్టర్ పేరు, అది కూడా మామూలు సినిమా కాదు, పాన్ ఇండియా ఫిలిం అన్నమాట. సో మన ప్రభాస్ నటించిన ఒక పాన్ ఇండియా ఫిలింలోని క్యారెక్టర్ పేరు ఇవాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న క్రికెటర్ పేరుతో మొదలవుతుంది. ఇంతకీ ఏంటి ఆ క్యారెక్టర్ మీ అందరూ చాలా ఈజీగా చెప్పేయగలరు నాకు తెలుసు. సో చెప్పేయండి మరి 0866248814 వాట్సాప్ నెంబర్కి. మరి చాలా ఈజీ క్వశ్చన్తో స్టార్ట్ చేశాం కాబట్టి మంచి సాంగ్తో కూడా స్టార్ట్ చేద్దాం మన సందడి సందడి.

మిస్టర్ బచ్చన్ నుంచి సాంగ్ వినేశారు సందడే సందడిలో మనమున్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న క్రికెటర్ పేరుతో మొదలయ్యే హీరో ప్రభాస్ పాన్ ఇండియా ఫిలింలోని క్యారెక్టర్ పేరు, అంటే ఈ క్రికెటర్ పేరుతో మొదలయ్యే ఆ క్యారెక్టర్ పేరు ఏంటి అని అడిగాను. చాలామంది క్రికెటర్ పేరు దగ్గర ఆగిపోతున్నారు. మరి ఆన్సర్ చేయండి 0866-24-8884 నెంబర్కి. అండ్ ఇంకొక సాంగ్ విందాం, స్టే ట్యూన్డ్.

ఎస్, మంచి సాంగ్ మజాకా సినిమా నుంచి వినేశారు. మరి సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్కి చాలామంది ఫస్ట్ క్వశ్చన్లోనే నాతో అంటే ముఖచిత్రాలు మార్చుకుంటారనమాట ఈరోజు ఫస్ట్ క్వశ్చన్కే. బట్ ఇట్స్ ఓకే, అంటే నేను అడిగింది ఆ ఫిలింలోని క్యారెక్టర్ పేరు. చాలామంది ఫిలిం నేమ్నే పంపిస్తున్నారు, బట్ చూద్దాం అసలు ఎవరెవరు ఏం పెట్టారు ఆన్సర్స్ చూసేద్దాం. సో ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ దేవసేన గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు, ఓకే. అండ్ అలాగే కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి సినిమా పేరు పంపించారు. కాళీ శ్రీనివాస్ కూడా రావు గారు కూడా కోదాడ్ నుంచి సేమ్ మూవీ నేమే పంపించారు. అండ్ క్రికెటర్ పేరు పంపించారు కొండారెడ్డి గారు సిద్ధార్థ నుంచి. అండ్ అదే క్రికెటర్ నేమ్ని కోదాడ్ నుంచి యమున అండ్ కార్తీక్ పంపించారు. అండ్ సాహో అంటూ కొత్తగూడెం నుంచి సుమలత గారు పంపించారు. హీరో ప్రభాసన్ నేను చెప్పాను, బట్ ఈ ఫిలిం అయితే కాదు. ఆలోచించండి, దీనికన్నా ముందు ఇంకా ఉంది కదా ఇంకొక సినిమా, ఆలోచించండి. అండ్ అలాగే దమ్మోజ్ వెంకటాచారి గారు ఫిలిం నేమ్నే పంపించారు. అండ్ గణేష్ గారు రాజు గారు కూడా ఫిలిం నేమ్ పంపించారు. అండ్ శంకర్పల్లి నుంచి కృష్ణ గారు ఫ్యామిలీ కూడా సినిమా పేరునే పంపించారు. అండ్ అప్పలరాజు గారు కూడా పడే నుంచి సినిమా పేరే పంపించారు. నేను అడిగింది ఆ క్రికెటర్ పేరుతో వచ్చే క్యారెక్టర్ పేరు, సినిమా పేరు కరెక్టే ఇప్పటిదాకా నేను చెప్పిన వాళ్ళందరివి, ఆ సినిమాలోని ఈ క్రికెటర్ పేరుతో వచ్చే క్యారెక్టర్ పేరు చెప్పాలి మీరు, అది విషయం. ఈరోజు క్రికెటర్ అంటూ పంపించారు. ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ చాలా ఈజీ కదా, చెప్పాలి కదా. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ చందు గారు అంటూ సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు క్రికెటర్ నేమ్ పంపించారు. అండ్ అలాగే రామ కార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర బాగున్నాయండి మీ పేర్లు. అండ్ క్రికెటర్ నేమ్ని పంపించారు కర్నూలు నుంచి. సో నీ క్రికెటర్ పేరు అడగట్లేదు, ఆ క్రికెటర్ పేరుతో వచ్చి క్యారెక్టర్ పేరు, సినిమాలోని క్యారెక్టర్ పేరు, ప్రభాస్ సినిమాలోని క్యారెక్టర్ పేరు. సో చాలా క్లూ కూడా ఇస్తున్నాను ఆల్రెడీ. అండ్ కర్నూలు గారు కర్నూలు నుంచి వెంకటేష్ గారు పంపించారు క్రికెటర్ నేమ్ని. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు, వేటపాలెం నుంచి శివసాయి కుమార్ అంట. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, సలార్ మూవీ అనుకుంటున్నారా, బట్ అది కాదండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు భాస్కర్ గారు పడని నుంచి. భాస్కర్ గారు నేను సాంగ్ ప్లే అయ్యేటప్పుడు మీ ఆన్సర్ చూసేసాగా, ఎనీవే కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం నుంచి పంపించారు అమీదా బేగం గారు, రజియా హఫీసా హసీఫా గారు, సారీ, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు కరెక్ట్ కాదు, అంటే క్రికెటర్ పేరు కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఓకే, సలార్ మూవీలో దేవరథ అనే క్యారెక్టర్ అట, బాగుంది పేరు, బట్ అదైతే ఆన్సర్ అవ్వదు. ఎవరంటే వనపర్తి నుంచి పంపించారు శబానా గారు. అండ్ నెక్స్ట్ ఇంకా స్మైలీ మచిలీపట్నం నుంచి, హలో గుడ్ ఆఫ్టర్నూన్ చందనాక, హౌ ఆర్ యూ, లంచ్ అయిందా అంటూ అడుగుతూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేసింది, ఎస్ నా లంచ్ దన్నమ్మ, నువ్వు చేసావే ఇంతకి. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్నంపల్లి నుంచి పంపించారు దేవనూరు నుంచి, మీ పేర్లు పేరైతే లేదు, అండ్ ఫిలిం నేమ్ని పంపించారు. నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఫిలిం నేమ్ పంపించారు ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు. అండ్ నంద్యాల నుంచి పార్షా గారు పంపించారు క్రికెటర్ నేమ్ని. అండ్ నెక్స్ట్ ఇంకా కర్నూతల సునీల్ గారు పంపించారు అన్నమయ్య జిల్లా నుంచి, కామన్గా వచ్చే నేమ్ పంపించారు, తెలివిగా బాగుంది. ఎనీవే కరెక్ట్ కన్సిడర్ చేస్తున్నాను. అండ్ డార్లింగ్ మూవీ అనుకుంటున్నారు సుధీకర్ గారు కర్నూలు నుంచి. డార్లింగ్ పాన్ ఇండియా ఫిలిం కాదు, బట్ డార్లింగ్ ఫిలిం, అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా నంద్యాల నుంచి భానుముక్కులు పంపించారు సర్దార్ బాహుబలియా, సర్దార్ గారు పంపించింది, మేబీ సర్దార్ గారు అనుకుంటా అంటూ ఆన్సర్ చేశారు. ఓకే, అందరూ ఫిలిం నేమ్నే పంపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా సలార్ మూవీలో అంటున్నారు. అండ్ హ్యాపీ బర్త్డే టు అంటూ కూడా క్రికెటర్ పేరు పంపించారు. ఎవరనంటే చక్రపాణి గారు, కామాక్షి, జ్యోతి, శ్రీలేఖ అందరూ కూడా చీరాల నుంచి పంపించారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ అంకయ్య గారు బందరపల్లి నుంచి, యోగి సినిమా అనుకుంటున్నారట, అసలు కాదు, యోగి తర్వాత వచ్చిన సినిమా ఇది. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెల్కమ్ అంటూ కాకాని నుంచి పద్మశేఖర్ గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పవన్ గారు ఎక్కడి నుంచి, హలో ఎవ్రీవన్ అంటూ పంపించారు, పీలేరంట, ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుంచి హర్ష గారు చేశారు. అలాగే కాళీ శ్రీనివాస్ గారు కోదాడ్ నుంచి చేశారు. అండ్ అలాగే యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు కొత్తగూడెం నుంచి. అండ్ అప్పలరాజు గారు ఇప్పుడైతే పంపించారు కరెక్ట్గా. అండ్ రాజోల్ నుంచి పంపించారు రాజేష్ గారు, చరణ్ గారు అండ్ ఫ్యామిలీ. ఈశ్వర్ అట, ఈశ్వర్ తన ఫస్ట్ మేబీ ఫిలిం అయి ఉంటుంది, బట్ నేను అడిగింది పాన్ ఇండియా ఫిలిం. అండ్ పడన్ నుంచి పంపించారు నరసన్న గారు, శివగంగ గారు అన్నమాట.
కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జయం భాష గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైదుద్దీన్ గారు, స్నేహభాను గారు, కరెక్ట్ ఆన్సర్. చిత్రియాల నుంచి వెంకటాచారి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ గోనెగండ్ల నుంచి పంపించారు రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్.

మరి ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ క్రికెటర్ ఎవరు? మనందరి ఫేవరెట్ మహేంద్ర సింగ్ ధోని కదా. మరి మహేంద్ర సింగ్ ధోనిలో అతని పేరుతో మొదలయ్యే మన ప్రభాస్ ఫిలిం క్యారెక్టర్ పేరేంటి? మరి బాహుబలిలో మన రమ్యకృష్ణ గారు అనౌన్స్ చేస్తారు కదా ఫ్యూచర్ కింగ్ ఇతనే అన్నట్టు, మహేంద్ర బాహుబలి అని. సో అదనమాట. సో మహేంద్ర సింగ్ ధోని, మహేంద్ర బాహుబలి, అలా ఈ రెండు సింక్ అయిపోయినాయి. సో అలాగా ఇది కరెక్ట్ ఆన్సర్ చాలా మంది పంపించేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. హీరో కార్తిక్ నటించిన సినిమాతో, హీరో కార్తిక్ తెలుసుగా, సూర్య వాళ్ళ తమ్ముడు. సో కార్తిక్ నటించిన సినిమాతో మొదలయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఏది అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఏది? మీరు ఇప్పుడు రెండు ఆన్సర్స్ చెప్పాలి. సో కార్తిక్ నటించిన సినిమాతో మొదలయ్యే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది అండ్ ఎన్టీఆర్ గారి సినిమా ఏది, సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా? ఈ రెండూ తెలిస్తే 0866248884 నంబర్కి ఆన్సర్ చేసేయండి. మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, మనమైతే సాంగ్ వినేసాం దేవరా సినిమా నుంచి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, హీరో కార్తి నటించిన సినిమాతో మొదలయ్యే పవన్ కళ్యాణ్ సినిమా అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఏది అని చెప్పి అడిగాను కదా. మరి ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం అసలు ఎవరెవరు ఏ ఆన్సర్స్ చేశారు. వెంకటరెడ్డి గారు పంపించారు లక్కవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి బాహుబలి అంటూ ఇందాక దానికి ఆన్సర్ చేశారు. అండ్ సాహో అంటూ పంపించారు నాసిక గారు, వేణు గారు. అండ్ కాదర్ వీరేష్ గారు ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు. ఓకే చెప్తానండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొల్లిపారి నుంచి మల్లికా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రీ విశాఖపట్నం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్, వేడపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హర్ష గారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నరసన్న గారు, శివగంగ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్

ఆన్సర్స్ పంపించారు కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి ఇప్పుడే జాయిన్ అయ్యా మేడం అంటున్నారు, ఓకే అటెండెన్స్ వేసేసుకుందాం, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు పంపించారు, కాటమరాయుడు కథానాయకుడు అట, రెండు కాదు, జాను కూడా కాదు. ఆలోచించండి, అంటే కొంచెం దగ్గరికి వచ్చారు బట్ ఆలోచించండి, ఈజీగా తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రమేష్ గారు అనంతపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శంకర్పల్లి నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వేటపాలెం నుంచి శివసాయి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పులిపాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు, మీ పేరు అదే కాబట్టి నేను పేరు చెప్పట్లేదు, ఓకేనా, నంద్యాల జిల్లా నుంచి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నవ్య, అక్షయ, విరాట్ అందరూ కూడా పంపించారు చిన్న గొల్లెపల్లి నుంచి అనమాట, చిన్న గొల్లపాలెం నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్ కాదు, యాక్చువల్లీ ఖైదీ కాదు, ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా పాపారాయుడు పంపించారు కాదా, ఎవరు పంపించారు, ప్రియా శ్రీనివాస్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో పేరులోనే ఒక ఇది, పేరు ఉంటే ఇట్లనే ఉండే. అండ్ తిరుమలై గారు, ఆండాల్ గారు పుట్టపాక నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. చిత్రియాల నుంచి వెంకటాచార్య గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫ్యామిలీ. అలాగే కర్నూలు నుంచి రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి ఎవరు పంపించారు, జైనబ్ గారు, ఇమాబీ అండ్ ఫ్యామిలీ పంపించారు. సో మీరు కూడా అంతే, కాటమరాయుడు కథానాయకుడు పంపించారు. సో ఇంకా ఉన్నాయి, ఆలోచించండి. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పవన్ కళ్యాణ్ గారి అంటూ, ఓకే ఓకే కరెక్ట్ ఆన్సర్. కొండయ్య గారు పంపించారనమాట ప్రకాశం జిల్లా నుంచి. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ చందనాజీ అంటూ లత గారు ఉయ్యూరు నుంచి పంపించారు. ఆ కార్తి కాదు, సూర్య వాళ్ళ తమ్ముడు కార్తి. మరి మొత్తానికి అలా ఆ అక్షరంతో మొదలయ్యే సినిమాలు కనుక్కున్నారు, బాగుంది మీ ఆన్సర్ కూడా, అంటే అన్వేషణ, అజ్ఞాతవాసి, అగ్నిపరీక్ష అంట, బాగున్నాయండి ఆన్సర్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు పంపించారు బందర్పల్లి నుంచి, ఆ హీరో ఫిలిం అయితే ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా గణేష్ గారు, రాజు గారు ఫ్యామిలీ పంపించారు కోనాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం నుంచి అమీదా బేగం గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. యంగ్ పురుషుడా, యుగ పురుషుడా, సో ఏదైతే కాదు దాని ముందుదైతే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మాకు సూర్య, పవన్ ఇద్దరు కలిసి కొన్నాళ్ళుగా ఉంటున్నారు అనిపిస్తుంది అంటూ పంపించారు. అవునా, ఓకే నైస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ గారు పంపించారు, అన్నదమ్ముల అనుబంధం అనుకుంటా మేబీ ఇది, సో అదైతే కాదండి ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా తేజేశ్వరి గారు అండ్ శ్రీనివాసులు గారు క్వశ్చన్ ప్లీజ్ అంటూ అడుగుతున్నారు, నేను ఆన్సర్ కూడా రివీల్ చేస్తాను ఎందుకంటే మీ తర్వాత ఒక మెసేజే ఉంది కాబట్టి. సో భీమ్లా నాయక్ అంటూ పంపించారు నాసిక గారు, వేణు గారు దేశాయిపేట నుంచి, బట్ ఇదైతే ఆన్సర్ కాదు. హీరో కార్తీ నటించిన సినిమాతో మొదలయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఏంటి చెప్పేస్తున్నాను. మరి కార్తీ సినిమా ఏంటో ముందు తెలుసుకోవాలి కదా, సర్దార్ అనమాట. సో సర్దార్ గబ్బర్ సింగ్, సర్దార్ పాపారాయుడు, సో ఈ రెండు సినిమాలు అయితే ఉన్నాయి. మరి కార్తీకి జంటగా ఇందులో మనకి రకుల్ ప్రీత్ సింగ్ అయితే కనిపిస్తారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇప్పుడే అడిగేస్తున్నాను, నేను న్యూస్ తర్వాత ఒక సాంగ్ వినిపిస్తా, అది అన్నయ్య సాంగ్. ఈ అన్నయ్య సాంగ్లో దాగి ఉన్న తమ్ముడు సినిమా ఏది అండ్ తండ్రి సినిమా ఏది? సో వీళ్ళు రియల్గా అన్నదమ్ములు అండ్ ఫాదర్, మా అందరు కూడా హీరోసే. నేను అన్నయ్య పాట వినిపిస్తాను, ఓకేనా, అన్నయ్య నటించిన సినిమాలో ఒక పాట వినిపిస్తా, అందులో దాగి ఉన్న తమ్ముడు సినిమా ఏది, అంటే తన తమ్ముడు ఫిలిం ఏది అండ్ తన తండ్రి ఫిలిం ఏది, తెలిస్తే ఆన్సర్ చేసేయండి 08662488114కి, ఓకేనా. సో ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట

రాష్ట్రంలోని జిల్లాలో కళాకారులు రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను, వారి నైపుణ్యాలను అభినందించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పలువురు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సియోల్లో హ్యుందాయ్ మొబీస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఈవీ సెమీ కండక్టర్ల హబ్, తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కంపోనెంట్స్ బ్యాటరీ సిస్టమ్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. స్వర్ణంధ్ర స్వచ్ఛంద్ర లక్ష్యాల స్ఫూర్తితో శ్రీకాకుళం నగరంలో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో శ్రీకాకుళం నగరంలో నిర్మించనున్న 4 పార్కుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. వర్జీనియా పొగాకు రైతులకు సరైన ధరలు అందాలనే చర్యలను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు కొనుగోలుపై రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 9 పొగాకు బోర్డు కేంద్ర సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రైతులు, పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట వ్యాప్తంగా ఈ నెల 11 తేదీ నుంచి 18 తేదీ వరకు ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కాన్పుల మధ్య కనీసం 2 విరామం పాటించాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మించుకుందాం అనే నినాదంతో ఈ ప్రచారం చేపడుతున్నామని వెల్లడించారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్లు, నౌకలతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తీరరక్షణ దళం, నౌకాదళం సమన్వయంతో విస్తృత స్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సందడే సందడి. మరి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఇంకొకసారి మీకోసం రిపీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను వినిపించబోయే పాట ఒక అన్నయ్య పాట, అంటే ఒక రియల్ బ్రదర్ అన్నమాట. సో తన తమ్ముడు సినిమా అండ్ తన తండ్రి సినిమా ఈ పాటలో ఉంటాయి. ఆ రెండు కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి 0866248884కి.

తన తమ్ముడు సినిమా ఏది తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. మరి ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు. కాటమరాయుడు అంటూ పంపించారు రాజ్ కుమార్ గారు నిజామాబాద్ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారా? ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఖాదర్ వీరేష్ గారు రాజవల్ నుంచి. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు ఎవరు అంటే మధు, ఉషా, జయవర్ధన్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. ఆన్సర్ సర్దార్ అంటూ ఇందాక దానికి పంపించారు. అండ్ అలాగే వెంకటేష్ గారు కూడా ఇందాక దానికే ఆన్సర్ చేశారు. అండ్ సుధాకర్ కూడా ఇందాక దానికే చేశారు. అండ్ అలాగే అప్పలరాజు గారు పంపించారు, ఒకటి కరెక్ట్ ఆన్సర్ అప్పలరాజు గారు మీది. అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శోభారాణి గారు ఫ్యామిలీ ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా శివ గారు, శ్రీఫణి గారు దేశాయిపేట నుంచి పంపించారు. హలో బ్రదర్ అయితే కాదు కానీ ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రీ పంపించారు విశాఖపట్నం నుంచి. అంటే నేను ఈ సాంగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ ఫిలిం నేమ్స్, రెండు ఫిలిం నేమ్స్ వినబడిన వెంటనే ఫస్ట్ నాకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్ మీదే. ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, రాజోల్ నుంచి పంపించారు రాజేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సిసింద్రి అంట. సో కాదు, సిసింద్రిలో చిట్టి అక్కిలు ఉంటాడు బట్ ఇదైతే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు. ఓకే, పైన ఉన్నాయి ఆన్సర్స్. సో కరెక్ట్ ఆన్సర్స్ మేవి. అండ్ నెక్స్ట్ ఇంకా స్మైలీ మచిలీపట్నం నుంచి పాట హీరో ఎవరు, ఇందులో ఉన్న హీరోలు ఎవరు, రెండు కూడా పంపించింది కరెక్ట్ స్మైలీ. అండ్ నెక్స్ట్ ఇంకా సుధీకర్ గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, ఫాదర్ బ్రదర్ అంటూ. అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీరామదాసు, అంజయ్చారి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా తిప్పర్తి నుంచి పంపించారు. రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. అండ్ కాళ్ళు శ్రీనివాస్ గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి పెద్దమస్తానరావు గారు, చిన్నమస్తానరావు గారు ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కాకాణి నుంచి శేఖర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే కొల్లాపూర్ నుంచి సోని గారు పంపించారు, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. మౌలాలి గారు పంపించారు సేమ్ ఏరియా, రెండు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వెంకటరెడ్డి గారు లక్వారం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మీరు వినిపించిన పాట అలాగే అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు. అండ్ నెక్స్ట్ ఇంకా అనురాధ గారు కూడా సేమ్ ఏరియా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శబానా గారు పెద్దగూడెం నుంచి పంపించారు. ఓకే, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం నుంచి అమీదా బేగం గారు ఫ్యామిలీ ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా కంకిపాడు నుంచి పంపించారు హర్ష కుమార్ గారు. ఓకే, ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి తెలియలేదంట, ఫిల్ ఇన్ ద బ్లాంక్ వదిలేశారు, చెప్తా. అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు పంపించారు హాయ్ నమస్తే అంటూ ఆన్సర్ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంశ్ చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి పంపించారు, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే తేజేశ్వరి గారు, శ్రీనివాసులు గారు ఫ్యామిలీ పంపించారు. సిసింద్రి కాదు, మనం అసలు కాదు, యాక్చువల్లీ వాళ్ళు కలిసి నటించిన సినిమా మనం అయి ఉంటుంది. అండ్ సిసింద్రి ఏమో అఖిల్ ఉంటాడు, బట్ ఈ రెండు కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు ఫ్యామిలీ నూనె నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సర్దార్ గారు పంపించారు, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా రాజోల్ నుంచి రాజేష్ గారు ఫ్యామిలీ మనం అంటున్నారు, కాదు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి కాదు కర్నూలు నుంచి పంపించారు అనురాధ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. అండ్ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పడే నుంచి. అండ్ అనంతపూర్ నుంచి పంపించారు ఇమ్మాబి గారు అండ్ అక్తర్ గారు ఇద్దరు కూడా, ఒకటి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రోకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మీ పేరుని చెప్పేశానండి, నాగర్ గారు కర్నూలు నుంచి అని. అండ్ అలాగే మనం అంటున్నారు సుధా గారు కొత్తగూడెం నుంచి, కాదండి. అండ్ అలాగే జన్మస్తనరావు గారు, పెద్దమస్తనరావు గారు కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ మీ పేరు చెప్పేశానండి నేను. అండ్ నెక్స్ట్ ఇంకా సో ఎవరు నెక్స్ట్, నెల్లూరు నుంచి పంపించారు అంకయ్య గారు. సో ఒకటి కరెక్ట్ ఆన్సర్, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, ఈ పాటలో మనకి టూ లైన్స్ వినిపిస్తాయి. ఒకటి ఏంటంటే ఊపిరిని వదిలేస్తున్నా, సో ఊపిరి అన్నమాట. ఇంకోటి హలో, సో హలో. ఈ రెండు సినిమాలు, మరి హలో అనేది అఖిల్ సినిమా అండ్ ఊపిరి అనేది నాగార్జున గారి సినిమా, అది విషయం. సో ఇట్లా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు చాలామంది. అండ్

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు విజయ్ ప్రకాష్ గారు పాడగా. మరి ఈ పాట అన్నయ్య పాట చెప్పినట్లుగానే, మరి ఈ అన్నయ్య పాటలో దాగి ఉన్న తండ్రి సినిమా ఏది, అలాగే

నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, అడిగేస్తున్నాను. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే 0866248814 నెంబర్ కి ఆన్సర్ చేసేయండి. సో అప్పుడే పొద్దు పొద్దున్నే అనమాట పక్కింటి పంకజం కూతురు ముగ్గేస్తుంది. అలా పక్కింట్లో ఉన్న బామ్మగారు బయటకు వచ్చి అలా ఆ అరుగు మీదకు వచ్చి ముగ్గు చక్కగా వేస్తున్నావే అమ్మాయి, ఇంతకీ నీ పేరేంటో అని చెప్పి అడిగారట. మరి అడిగినప్పుడు ఆ చిన్న అది ఆ అమ్మాయి ఏమని చెప్పింది, ఏం చెప్పలా, ఏం చెప్పకుండా ఏం చేసింది అంటే ముగ్గులో ఉన్న చివరి బార్డర్ లైన్ని అలా గీసేసి ఆవిడికి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతుంటే ఆ బామ్మ అంది, పేరు చెప్పలేదేమిటే అని చెప్పింది. అనగానే చేత్తో చెప్పాగా బామ్మ అనింది అనమాట. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి, మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814 వాట్సాప్ నెంబర్కి. అప్పుడే పక్కింటి పంకజం కూతురు ముగ్గేస్తుంటే పక్కింటిలో బామ్మ వచ్చి ముగ్గు చక్కగా వేస్తున్నావే అమ్మాయి, ఇంతకీ నీ పేరేంటి అని అడిగిందట. మరి అప్పుడు అమ్మాయి ఏం చేసింది, ముగ్గులో ఉన్న చివరి బార్డర్ లైన్ గీసి ఆ బామ్మకు నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పేరు చెప్పలేదేంటే అనగానే చేత్తో చెప్పాగా బామ్మ అందట. మరింతకీ అమ్మాయి పేరేంటి, తెలిస్తే ఆన్సర్ చేయండి. మరి ఈ పాట వినేయండి, వింటూ స్టే ట్యూన్డ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

బింబిసార నుంచి సాంగ్ వినేశారు సందడే సందడిలో. మనమున్నా మరి బామ్మ అమ్మాయి మధ్య జరిగిన సంభాషణలోంచి ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, ఆ అమ్మాయి పేరేంటో కనుక్కోమని. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి క్వశ్చన్ అయితే రిపీట్ చేయనక్కర్లేదు, మరి చక్కగా ఆన్సర్స్ చేశారు చాలా మంది. కాకపోతే చాలా మంది వెరైటీగా కొన్ని ఆన్సర్స్ అయితే చేశారు, అండ్ కొంతమంది ఏమో ఒక పాయింట్నే పట్టుకుని ఆన్సర్ చేశారు. సో చూద్దాం అసలు ఎవరెవరు ఏం పంపించారో చూద్దాం. ఎనీవే ఆల్మోస్ట్ అందరూ కరెక్టే పంపించిన వాటిలన్నింటిలో కూడా. సో కొండయ్య గారు ప్రకాశం జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇలాంటి ప్రశ్నలు వేస్తూ మమ్మల్ని ముప్ప తిప్పలు పెడుతున్నారు చందన గారు అంటున్నారు, శాంతినగర్ నుంచి. ఒకే ఒక్కడు ఓకే, బట్ ఆన్సర్ అయితే చేశారు కదా కరెక్ట్గా. మరి తిప్పలు పడ్డా ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి, మరి అలా ఉంటాయి క్వశ్చన్లు అంటే. అండ్ మున్నెమ్మ గారు పంపించారు, పెద్ద ప్రియ గారు, పెద్ద పారియ ఇద్దరు కూడా. పెద్ద పరియా అనేది విలీజా అండి. ఓకే, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకా కొల్లాపూర్ నుంచి సోనీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి నజరీన్ గారు, నజీర్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ పుట్టుపాక నుంచి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి రాజేష్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నేదునూరి పంపించారు కళ్యాణ్ చారి గారు అండ్ ఋత్విక్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సుధా గారు కొత్తగూడి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాస్ గారు కోదాడి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ వెళ్తూ ట్రైన్లో ఉన్నాను, యాప్లో వింటూ ఉన్నాను అంటున్నారు అప్పలరాజు గారు. ఓకే ఓకే, విజయవాడ వస్తూ ఉన్నారైతే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా తాడేపల్లి నుంచి నాగమణి గారు పంపించారు, ఆ అమ్మాయి పేరు అంటూ, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా నంద్యాల నుంచి పంపించారు మహాలక్ష్మి గారు. కాదు కాదు, నంద్యాల నుంచి పర్షా గారు పంపించారు, అమ్మాయి పేరు మహాలక్ష్మి అంటూ. ఓకే, కానీ అది కాదు. అండ్ బ్రహ్మచారి గారు ఫ్యామిలీ పంపించారు నల్గొండ నుంచి. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అక్బర్ గారు, ఇమాబి గారు కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ గారు కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు ఫ్యామిలీ అంతా కూడా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కాజా నుంచి వెంకట సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి రమేష్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ సింగారం పంపించారనమాట, నజీర్ అండ్ నూర్జహాన్. ఓకే, ఇది ఊరి పేరా? ఇది సింగవరం అనుకుంటా. నజీర్ గారు, నూర్జహాన్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, నర్సాపురం నుంచి పంపించారు నాగేష్ గారు, లావణ్య గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పద్మ గారు పంపించారు, ఆన్సర్ రోజా అంటున్నారు. కాదండి, ఆన్సర్ ఆలోచించండి, కాకాని నుంచి. అండ్ అలాగే ప్రభాకరరావు గారు, స్వరూప గారు కొమరంభీం జిల్లా నుంచి పంపించారా? ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివ గారు, శ్రీఫణి గారు దేశాయపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడే నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ చిరంజీవి గారు తిరుపతి నుంచి, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు, కరెక్ట్ ఆన్సర్. రమాదేవి గారు ఇసుకపల్లి నుంచి పంపించారు. రెండు ఆన్సర్స్లో రెండోది బాగుంది యాక్చువల్లీ, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు ఫ్యామిలీ నిన్న నుంచి పంపించారు, మీది కరెక్ట్ అవుతుంది ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను. అండ్ వేదాంశ్ చెన్నై నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రెబ్బవరం నుంచి రజియా అండ్ హజీఫా అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఆన్సర్ లయానా మీరు పంపించింది, బట్ అదైతే అవ్వదు. ఓకేనా? అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీను గారు ఐరాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. నందిని గారు పంపించారు, ఆన్సర్ నందినినా? ఓకే, బందర్పల్లి నుంచి అంకయ్య గారు పంపించారు. సో నందిని కాదు ఆన్సర్, ఆ అమ్మాయి పేరు అంటూ నేను ఈ పేరు ఎవరు పంపిస్తారా అని చూశాను. సో వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్గా నిలిచారు ఇప్పుడు.

0: కూడా అదే అనిపిస్తోంది. మరి చూద్దాం ఈ ఆన్సర్ ఇంకెవరన్నా పెట్టకపోతే మీరే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ అయిపోతారు. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, లత గారు ఊయూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, షబానా గారు పెదగూడు నుంచి షార్ట్ కట్ అయినా ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు ఎవరంటే తేజస్వి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోదాడ్ నుంచి కార్తిక్ గారు కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నా అంటూ ధనంజయ్ గారు అనంతపూర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనుకుంటున్నా అంటూ ఏకలవ్యన గారి నుంచి వెంకటేష్ గారు, శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాషా గారు ఫ్యామిలీ కూడా పంపించారు రామళ్ళ కోట నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ముజఫర్నగర్ నుంచి మదన్ కుమార్ గారు ఫ్యామిలీ పంపించారు, మా మెదడుకు పదును పెట్టడానికి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటున్నారు, థ్యాంక్ యూ అండి. సో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా గోరకాందోడి నుంచి ఎవరు పంపించారు, ఎల్లప్ప గారు జయమ్మ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సావిత్రి గారు, చిన్ని గారు ముస్తాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సురోష్ణ గారు కరీంనగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో ఆ క్వశ్చన్ ఒక్కోసారి రిపీట్ చేసి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు కాబట్టి. అండ్ యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి కానీ నేను కన్సిడర్ చేసేస్తున్నాను అందరివి కూడా కరెక్ట్ అని, ఎందుకంటే అవి కూడా పర్యాయ పదాలు అవుతాయి కాబట్టి ఆ పేరుకి. మరి క్వశ్చన్ ఏంటంటే, అప్పుడే పక్కింటి పంకజం వాళ్ళ కూతురు ముగ్గేస్తుంది అనమాట బయట వాకిట్లో వేస్తుంటే, పక్కన ఇంట్లో ఉన్న పాముగారు అడిగారు ముగ్గు చక్కగా వేస్తున్నావే అమ్మా ఇంతకి పేరేంటి అని చెప్పి. అప్పుడు ముగ్గు వేస్తూ చివరి బార్డర్ లైన్ గీసి ఆవిడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది అనమాట ఏం చెప్పకుండా. మరి పేరు చెప్పలేదేంటి అని అనగానే చేత్తో చెప్పాయి కదా బామ్మ అందట. మరి ఇంతకీ అమ్మ ఏం చేసింది, రెండు పనులు చేసింది, ఒకటి బార్డర్ లైన్ గీయటం, రెండోది నమస్కారం పెట్టడం, ఆ రెండు కలిపితే ఆ అమ్మాయి పేరు అనమాట. చాలామంది రేఖ వందన ఇలా పంపించారు అంజలి అని, మరి ఆ రెండింటిని విడదీశారు. చాలామంది గీత కూడా పంపించారు, ఆ రెండింటిని విడదీసి పంపించారు. ది వన్ అండ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ ఎవరో చెప్పనా, ఎగ్జాక్ట్లీ ఈ పేరు పంపించింది సీతామహాలక్ష్మి గారు అనమాట. సో గీతాంజలి అంటే ఎగ్జాక్ట్లీ పంపించారు. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే గీతాంజలి. ఎందుకు, బార్డర్ లైన్ గీసింది, నమస్కారం కూడా పెట్టింది కదా అమ్మాయి, ఆ రెండు కలపాలి మనం, అప్పుడే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ గీత కూడా కరెక్టే ఎందుకంటే మీరు ఒకటి కన్సిడర్ చేసుకున్నారు కాబట్టి. అండ్ అంజలి, వందన, రేఖ ఇవి కూడా కరెక్టే అవుతాయి. ఓకేనా, సో అది విషయం. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. సో ఇప్పుడైతే ఇందాక మనం ఒక సినిమాలోంచి రెండు సినిమాలు బయటికి వెలికి తీసాం కదా, అంటే ఏమాయ చేసే వీళ్ళు పాటలోంచి రెండు సినిమాల్ని మీరు తీయగలిగారు. మరి ఇప్పుడు రివర్స్ అనమాట, రెండు సినిమాలు కలిపి ఒక సినిమా పేరుగా చెప్పాలి. హీరో చిరంజీవి నటించిన రెండు సినిమాలు కలిపితే వచ్చే రజనీకాంత్ సినిమా ఒకటి ఉంది, అదేం సినిమా కనుక్కొని 0866284888 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. చిరంజీవి గారు నటించిన రెండు సినిమా పేర్లని కలిపితే వచ్చే రజనీకాంత్ గారి సినిమా ఏది, తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి 0866248814కి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సో ఇప్పుడు ఈ ఆన్సర్ కరెక్ట్ చెప్పిన వాళ్ళందరూ వేసుకునే స్టెప్ అన్నమాట హుక్ స్టెప్. సో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి సాంగ్ వినేసా మనం సందడి సందడిలో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే చిరంజీవి గారు నటించిన రెండు సినిమా పేర్లని కలిపితే వచ్చే రజనీకాంత్ గారి సినిమా ఏది తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఆన్సర్స్ వచ్చేసాయి, మరి చూద్దాం. సో కాజా నుంచి పంపించారు సుబ్బారావు గారు, శ్రీదేవి గారు అండ్ సావిత్రి గారు అందరూ కూడా ఇందాకటి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చేశారు? సో ఆన్సర్ వచ్చేసి అంటూ గీత అనుకుంటున్నా అంటూ ఆన్సర్ పంపించారు శశిరేఖ గారు. శశిరేఖ గారు ఆదోరి నుంచి ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు అండ్ సరళ ఆట, బట్ ఇది ఆన్సర్ అవ్వదు. అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ కాదరి వీరేష్ గారు రాజోల నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ రాజోల నుంచి పంపించారు రాజేష్ గారు, చరణ్ గారు అండ్ ఫ్యామిలీ బాబా అంట, కాదు కదా ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ కొల్లాపూర్ నుంచి సోనీ గారు పంపించారు జైలర్ అంటూ, అంటే క్లూ తీసుకొని క్లూ నుంచి ఆధారంగా జైలర్ అని ఆన్సర్ పంపించారు. బట్ బాగుంది ఆన్సర్ కానీ అది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. శివ గారు, శ్రీఫణి గారు దేశాయపేట నుంచి బాబా అంటున్నారు, కాదు. అండ్ అలాగే వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నంద్యాల నుంచి పర్ష గారు కరెక్ట్ ఆన్సర్ కాదు, అంటే హాఫే అవుతుంది, ఇంకా ఉంది, అంటే పేరు కరెక్ట్గా చెప్పాలి. ఇది చిరంజీవి గారి సినిమా అయిపోతుంది కదా, అప్పుడు రెండు సినిమాలు కలిపి చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకా రామళ్ళకోట నుంచి భాషా గారు పంపించారు అండ్ ఫ్యామిలీ ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి రమేష్ గారు పంపించారు అండ్ వెంకటాచలపతి గారు. నేను పాడ అంటే నేను వేసిన పాట పేరు పంపించారు సినిమా పేరు, బట్ అదైతే కాదు. అండ్ భాషా సినిమా అనుకుంటున్నారు కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి అనమాట. సో కాదండి. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు పంపించారు, హాయ్ అండి. అండ్ కాళ్ళు శ్రీనివాస్ గారు కోదండ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ సర్దార్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. గోర్లకాంత్ ఓడి నుంచి ఎల్లప్ప గారు, జయమ్మ గారు పంపించారు. యాక్చువల్లీ ఈ సినిమా ఉంది కానీ హీరో రజనీకాంత్ గారు కాదు, అది సంగతి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. పోకిరి రాజా అంటే ఇక్కడ మహేష్ బాబును వెంకటేష్ వచ్చేస్తారేమో కదా. నేను అడిగింది రెండు చిరంజీవి సినిమాలు, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు, శ్యామల గారు ఆన్సర్ చేశారు. సో కరెక్ట్ ఆన్సర్ దొంగ మొనగాడు అంటూ పంపించారు పసివాడి ప్రాణం అంటూ తేజేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ కర్నూలు జిల్లా నుంచి, కానీ కాదు. అండ్ హర్షకుమార్ గారు పంపించారు తెన్నేరు నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సింగవరం నుంచి నజీర్ గారు, నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ నున్న నుంచి కరెక్ట్ ఆన్సర్. ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేటగాడు అనుకుంటున్నారు వేదాంశ్ చెన్నై నుంచి, సో అది కాదు. మరి చిరంజీవి గారు రెండు సినిమాలు కలిపితే వచ్చే రజనీకాంత్ గారి సినిమా ఎంతో చెప్పైనా. సో క్లూ కింద నేను సాంగ్ వినిపించా, మరి దాన్ని క్లూగా ఎవరు కన్సిడర్ చేశారో అంటే మీకే తెలియాలి. మరి ఇంతకీ క్లూ ఏంటి, నేను ఖైదీ నెంబర్ 150లోంచి సాంగ్ ప్లే చేశా కదా, సో అందులోనే ఉంది సగం ఆన్సర్ ఖైదీ అనమాట. అండ్ చిరంజీవి గారి మరొక సినిమా ఏంటంటే అన్నయ్య. మరి ఈ రెండు సినిమాలని కలిపితే వచ్చే రజనీకాంత్ గారి సినిమా ఖైదీ అన్నయ్య. ఇలా ఒక సినిమా కూడా ఉంటుందని ఆశ్చర్యపోతున్నాను నేనైతే. మరి ఇంకా నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. హీరో సర్వానంద్ ఉన్నాడు కదా, హీరో సర్వానంద్, అల్లరి నరేష్, వీళ్ళిద్దరూ జంటగా ఒక రెండు సినిమాల్లోనో

ఇక్కడ కనిపిస్తారు. బట్ వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాని మనం కాస్త సరిచేసామనుకోండి, హీరో ఉదయ్ కిరణ్ నటించిన సినిమా వస్తుంది. ఆ సినిమాని మీరు గురించి చెప్పాలి, ఆ టైటిల్ ఏంటో కనుక్కొని నాకు చెప్పాలి. హీరో శర్వానంద్ అండ్ అల్లరి నరేష్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాని కాస్త సరిచేయండి, ఆ టైటిల్ని కాస్త సరిచేస్తే హీరో ఉదయ్ కిరణ్ నటించిన సినిమా వస్తుంది. అదేం సినిమా తెలిస్తే ఆన్సర్ చేయండి 08662488114కి.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు శ్రీకారం అనే సినిమా నుంచి. మరి సర్వానంద్ అలాగే అల్లరి నరేష్ జంటగా నటించిన సినిమాని కాస్త సార్ చేస్తే వచ్చే ఎవరి సినిమా? ఉదయ్ కిరణ్. సో ఉదయ్ కిరణ్ సినిమా ఏంటి అని అడిగాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చాయి, చూసేద్దాం ఎవరు పంపించారు. సో నాకు కరెక్ట్ ఆన్సర్ చేశారు వేదాంశ్ గారు చెన్నై నుంచి. జస్ట్ ఇప్పుడే అలా వచ్చిందనమాట ఆన్సర్. నెక్స్ట్ మరి ఎవరు చేశారు అంటే అప్పలరాజ్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్, కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. గమ్యం కాకుండా ఇంకో సినిమా కూడా ఉంది, నాసిక గారు వేణు గారు దేశాయపేట నుంచి. అండ్ అలాగే కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ రంగస్వామి గారు అండ్ ఫ్యామిలీ. అలాగే రాజోల్ నుంచి పంపించారు రాజేష్ గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ కొల్లిపారి నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకటేష్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి పద్మస్థానరావు గారు శ్రీనివాసరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ పుట్టపాకి నుంచి పుల్పాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కాదు, యాక్చువల్లీ మీరు చెప్పింది నేను మా వాళ్ళకి చెప్పానండి, మా టీం వాళ్ళకి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే కొంచెం ఇప్పుడు మనకి అటు వర్షాన ఇటు సూర్యాన అంటే ఎవరూ రావట్లేదు. ఇక్కడ టైం చక్కగా అంటే అడ్జస్ట్ చేసుకుంటూ పవన్ అయితే వస్తున్నాడు కదా, దానివల్ల అనమాట అది విషయం. అనురాధ గారు సంగతి. నెక్స్ట్ ఇంకా శోభరాణి గారు నిన్న నుంచి పంపించారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఈ సినిమా నాగార్జునగర్ సినిమా అనుకుంటా కదా సర్దార్ గారు, అదే సంగతి. ఆలోచించండి ఉదయ్ కిరణ్ సినిమా చెప్పాలి మీరు. అండ్ వెంకట సుబ్బాయ్ గారు కందకాయ పల్లి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సూపర్ హిట్ మూవీ మేడం అంటున్నారు కదా, అండ్ స్టోరీ కూడా బాగుంటుంది. అండ్ సింగవరం నుంచి నజీర్ గారు నూర్జహాన్ గారు పంపించారు. అండ్ అలాగే ముజఫర్ నగర్ నుంచి రామ కార్తిక అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీ కిషోర్ గారు పంపించారు తాడిపత్రి నుంచి అట, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కార్తీక్ గారు కోదాడ నుంచి పంపించారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివ గారు శ్రీఫణి గారు దేశాయపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. నీ స్నేహం కాదు రాజోల్ నుంచి భరత్ గారు. ఇంకా ఆలోచించండి అంటే ఆ టైటిల్ని కాస్త సరి చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్ అదే. అండ్ అలాగే సాయికృష్ణ గారు ఫ్యామిలీ పంపించారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మురళి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సాంగా బట్ చూద్దాంలేండి ఈసారి ఎప్పుడైనా పాడతాను. నెక్స్ట్ ఇంకా ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు హర్షవర్ధన్ గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గోల్కాందోడి నుంచి పంపించారు ఎల్లప్ప గారు జయమ్మ గారు, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అక్తర్ గారు ఇమ్మాబి గారు, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ రాకేష్ కాదు రాజశేఖర్ రెడ్డి గారు పంపించారు ఎక్కడి నుంచి, ఆదోని మండలం అంట, ఓకే చందన గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మొత్తానికి ఇటు సినిమాలు అటు తిప్పి, అటు సినిమాలు ఇటు తిప్పి మాతో బాగానే ఆడుకున్నారు, మీ క్రియేటివిటీ తగ్గకుండా సందడి బాగా సక్సెస్ చేశారు అంటున్నారు అప్పలరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రామలింగప్ప గారు కోసుకి మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈరోజు మీ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉంది అంటున్నారు, నా బుర్ర వేడికిపోయింది కంగ్రాచులేషన్స్ అంటున్నారు. కానీ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ చేసింది మీరే ఒక క్వశ్చన్కి, మీకు అది మర్చిపోయారు మీరు సీతామహాలక్ష్మి గారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా వీర కనకారావు గారు పార్వతి గారు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గోనగనుల నుంచి

రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ మున్నెమ్మ గారు పంపించారు పెద్దపర్య విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈజీగా చెప్పు కొద్దిగా అంటున్నారు మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ గమ్యం అంటూ పంపించారు తేజస్వరి గారు అండ్ ఫ్యామిలీ. ఈజీ అసలు ఇదైతే చాలా ఈజీ తెలుసా, మీరు క్వశ్చన్కి ఆ టైటిల్ ఆ ఇద్దరు హీరోలు నటించిన సినిమా టైటిల్ని చూస్తే ఉదయ్ కిరణ్ సినిమా గుర్తొచ్చేస్తుంది ఆటోమేటిక్గా, బట్ ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొలిపార్ నుంచి సోని గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా హాయ్ మ్యామ్ అంటూ ఆధుని నుంచి పంపించారు కేపి అట ఆవిడ పేరు మరి ఆయన పేరు మరి. అండ్ బ్రహ్మయ్య గారు ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ ఉండేది రెండు పేర్లు మేడం అంటూ పంపించారు. సో మీ పేరు నేను కరెక్ట్గానే చెప్పానండి. మరి నాకు వచ్చిన మెసేజెస్ అయితే ఇవి. ఇంతకీ ఆన్సర్ ఏంటో చెప్పైనా చెప్పే బదులు పాట కూడా వేసేద్దాం లాస్ట్లో. మరి సర్వానంద్ అల్లరి నరేష్ ఇద్దరు జంటగా మనకి గమ్యం అనే సినిమాలో కనిపిస్తారు అండ్ అది కాకుండా నువ్వా నేనా అనే సినిమా కూడా ఉందన్నమాట. మరి ఈ సినిమాని కాస్త సరి చేస్తే వచ్చే సినిమా ఏంటంటే ఉదయ్ కిరణ్ది నువ్వు నేను, అది ఆన్సర్. మరి ఇలా మన సందడి సందడి అయితే ఎండింగ్ ఇచ్చేసినారు. మరి నువ్వా నేనా నుంచి కైలాష్ ఖేర్ గారు పాడిన మంచి సాంగ్తో, ఎందుకంటే ఈరోజు కైలాష్ ఖేర్ గారి బర్త్డే కదా, మరి ఆయనకి డెడికేట్ చేస్తూ ఈ సందడి సందడిని ఈ సాంగ్తో ఎండింగ్ ఇచ్చేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రతిపాదనకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని జిల్లాల కళాకారులు రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను పరిశీలించారు. హస్తకళల ప్రోత్సాహకం ద్వారా కళాకారుల జీవనోపాధి మెరుగుపడటంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ ల్యూ జే చెయుల్ హాంగ్జూ జియోల్తో రాష్ట విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్లోని ఎల్జీ ట్విన్ టవర్లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నోయిడా బెంగళూరు ప్రాజెక్టులను విస్తరిస్తూ విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్షించారు. తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల పంపిణీ సరఫరా వ్యవస్థపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీలోని 9 మంది బృందం చెన్నైలో ఈరోజు పర్యటిస్తున్నారు. పేదవారికి గృహ వసతి కల్పించడంలో ఈ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల అర్హులైన పేద ప్రజలకు ఇళ్లను కేటాయించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ పర్యటించారు. కృష్ణానగర్ 141 పోలింగ్ కేంద్రం వద్ద సర్ ప్రక్రియను ఈరోజు ఆయన పరిశీలించారు. నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి లీలారాణితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, 4 o'clock 5:36 అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం వివిధ ప్రోగ్రామ్కి. మరి ఈరోజు ఎవరి సాంగ్స్ వినబోతున్నాం అనంటే, ఒక రచయిత రచించగా మరి ఆయన రచనలో వచ్చిన మంచి పాటలు అయితే మనం వినబోతున్నాం. ఇంతకీ ఎవరు ఇవాళ మన ఈ రచయిత అంటే భాస్కర్ భట్ల రవికుమార్ గారు అనమాట. మరి రవికుమార్ గారు చాలా మంచి మంచి పాటలు అయితే మనకు అందించారు కాబట్టి మరి ఆయన రచనలో మనకి తెలుగు సినిమాల్లో మంచి చాలా మంచి పాటలు అయితే ఉన్నాయి. మరి వాటిల్లోంచి కొన్ని పాటలు ఈరోజు మన వివిధాలు అయితే వినిద్దాం. మరి వింటూ ఉండండి వివిధ భారతిలో వివిధ ప్రోగ్రాం చందనతో కలిసి.

0: પલઈ માં ગાડી હોય.
1: భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించగా గోపీసుందర్ గారి కంపోజిషన్లో కార్తీక్ అండ్ మోహన భోగరాజు పాడిన సాంగ్ భలే భలే మగాడివై నుంచి వినేశారు. అండ్ నెక్స్ట్ మీకోసం మరొక సాంగ్ వచ్చేస్తుంది బొమ్మరిల్లు నుంచి, డిఎస్పి గారి కంపోజిషన్లో డిఎస్పి గారు పాడిన మంచి సాంగ్. వింటూ స్టే ట్యూన్డ్.

భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించగా విజయ్ యేసుదాస్ చిన్మయి గారు ఇద్దరు కలిసిపోయిన పాట వినేశారు టాటా బిర్లా మధ్యలో లైల సినిమా నుంచి. అండ్ నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది భాస్కర్ భట్ల గారి లిరిక్స్లో చక్రి గారి కంపోజిషన్లో ఎస్పి బాలు గారు కౌసల్య గారు కలిసి పాడిన పాట పెద్దబాబు సినిమా నుంచి. మరి వింటూ ఉండండి వివిధ ప్రోగ్రాంలో.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అందించగా చక్రి గారి కంపోజిషన్ లో మంచి సాంగ్ అయితే వినేశారు చక్రి గారు పాడగా. మరి సత్య మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత నెక్స్ట్ మీకోసం వినిపిస్తున్న పాట దేశముద్రు సినిమా నుంచి. మరి ఈ పాట దేవాన్ గారు ఆండ్రియా గారు ఇద్దరు కలిసి పాడారు. మరి వింటూ ఉండండి వివేక్ భారతిలో.

భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అందించగా, డిఎస్పి గారి కంపోజిషన్లో కార్తీక్ శ్వేతామోహన్ పాడిన పాట అయితే వినేశారు. మరి చివరిగా మన వివిధ ప్రోగ్రాంలో ఒక మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. ఎక్స్ప్రెస్ రాజా సినిమా నుంచి మరి ఈ పాట ఎవరు పాడారు అంటే నరేంద్ర గారు పాడారు, అండ్ పర్వీన్ లక్కరాజు గారు మ్యూజిక్ అందించారు ఈ సాంగ్కి. మరి ఈ సాంగ్తో మన వివిధకి అండ్ నా ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. అండ్ త్వరలో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ మనము మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నామండి. మ్యూజిక్ గురించి రోజు అందరూ మాట్లాడుతూనే ఉంటారు, స్పెషలీ ఆన్ రేడియో. కానీ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ మూడ్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్. అందుకే అనుకుంటా ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం, అంత ఇంపార్టెన్స్ ఉంది. సంగీతం వినోదానికి మాత్రమే కాదు, ఇది ఒక రకమైన చికిత్స కూడా. దీనివల్ల మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం ఉపయోగం, ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 1982 సంవత్సరంలో జరుపుకున్నారు. అప్పటినుండి వరల్డ్ మ్యూజిక్ డేని నిర్వహిస్తున్నారు. మానసిక ప్రశాంతత, సంతోషం, దుఃఖం, ఒత్తిడి, వేడుక, ప్రయాణం వంటి ప్రతి సందర్భంలోనూ సంగీతం తోడుగా ఉంటుంది. సంగీతం మానసిక ప్రశాంతతని అందిస్తుంది. సంగీతం అనేక వ్యాధులకు చికిత్సగా కూడా పనిచేస్తుంది. మ్యూజిక్ ప్రపంచంలోనే సులభమైన ఉత్తమమైన భాషగా పరిగణించబడింది. ఈ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు సంగీతం ఆవశ్యకతను అర్థం చేసుకునే అవకాశాన్ని ప్రజలకు అందిస్తుంది. మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి వారి ఎంపిక, అవసరానికి అనుగుణంగా ఆనందాన్ని ఇవ్వగలదు.

ప్రపంచ సంగీత దినోత్సవ చరిత్ర ఏంటంటే, ఫ్రెంచ్ ప్రజలకు సంగీతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఫ్రెంచ్ ప్రజల సంగీతం పట్ల ఉన్న ప్రేమ దృష్ట్యా 21 జూన్ 1982న సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించారు. 1982లో అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ స్వరకర్త మార్కస్ ఫ్లూరెట్ సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరిగింది. మొదటిసారిగా ఫ్రాన్స్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు దీనికి 32 కంటే ఎక్కువ దేశాల మద్దతు లభించింది. అప్పట్నుంచి ఈరోజు వేడుకలు చాలా దేశాల్లో చేస్తారు. సంగీతం మనకు మానసిక ప్రశాంతతనిస్తుంది, అదే సమయంలో అది విచారంలో విశ్రాంతినిస్తుంది. అంతేకాదు, ఒంటరితనానికి సంగీతం కూడా తోడుగా నిలుస్తుంది. భారతదేశం మాత్రమే కాదు, ఇటలీ, గ్రీక్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, పెరు, బ్రెజిల్, యుకటో, మెక్సికో, కెనడా, జపాన్, చైనా, మలేషియా మొదలైన అనేక దేశాల్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగీత రంగానికి సంబంధించిన కళాకారులను సత్కరిస్తారు. సంగీత ప్రియులు మ్యూజిక్ వింటారు, కలిసి పాడుతారు, పాటలకు తగినట్లు నృత్యం చేస్తారు. సంగీతం అనేది వినోదం మాత్రమే కాదు, ఆయా దేశాల సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది. మీకు మ్యూజిక్ వినడం అంటే ఇష్టమా? అయితే మీకు మంచి అలవాటున్నట్టే, ఎందుకంటే మ్యూజిక్ వినడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఉంటే మరిన్ని లాభాలున్నాయి. దీనివల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది, షార్ప్ అండ్ యాక్టివ్గా ఉంటారు. చాలామంది మ్యూజిక్ వినడం హాబీగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లో ఉన్నా కాస్త వినసొంపైన రాగాలు చెవిన పడితే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. పాటలు, మ్యూజిక్ మనసుకి ఊదార్పునిస్తాయి, ఆహ్లాదాన్నిస్తాయి, అలసట ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది. సంగీతం వింటుంటే శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది. అంతేనా, మ్యూజిక్ వింటే ఇంకెన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్ట్ నిరూపించారు. ఇంతకీ మేఘాల్లో తేలిపోయేలా చేసే మ్యూజిక్ మంత్రమేంటో చూద్దామా మన వెనెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. హ్యాపీ మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డోపమీన్ అనే రసాయనం రిలీజ్ చేస్తుంది, సంతోషంగా ఫీల్ అవుతారు. మ్యూజిక్ వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా ఉత్సాహం కావాలనిపించినప్పుడు 15 నిమిషాల పాటు మ్యూజిక్ వినండి. వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. మీరు మార్నింగ్ వాకర్స్ ని చూడండి, జాగర్స్ ని చూడండి, మ్యూజిక్ వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్లకంటే, ఎస్, దిస్ ఇస్ అ స్టడీ, మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరిగెత్తుతారు. అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం కాబట్టి మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. సంగీతం మనసునికి ఉల్లాసాన్నే కాదు, ఒత్తిడిని తగ్గిస్తుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అలసటగా అనిపిస్తే వెంటనే మా రేడియో ఉంది కదండి, ఆన్ చేసేయండి, వెనెలా ప్రోగ్రాం వినండి. అంతేకాదు, 45 మినిట్స్ పాటు క్లాసికల్ మ్యూజిక్ వింటే రిలాక్సేషన్తో పాటు మంచి నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియాకు ఒక మంచి టిప్ కూడా, టెక్నిక్ కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికేషన్. నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటే పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి, హాయిగా నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్తో బాధపడే వాళ్లకు మ్యూజిక్ మంత్రంలా పనిచేస్తుంది. డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు కాస్త మెడిటేటివ్ సౌండ్స్, శాస్త్రీయ సంగీతం వినడం వల్ల మానసిక ఆందోళన తగ్గిపోతుంది. తక్కువ తింటారు, తక్కువగా తినాలి అనుకునే వాళ్లకి మ్యూజిక్ చక్కటి ఐడియా. ఆకలిని తగ్గించుకోవాలి, తక్కువగా ఆహారం తినాలి అనుకుంటే ఈసారి మీల్స్ చేసేటప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ వినండి, మీకు తెలియకుండానే తక్కువ తింటారు. సేఫ్ డ్రైవింగ్, ట్రాఫిక్, లాంగ్ డ్రైవ్ వల్ల చాలామంది చిరాకు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త మెలడీ ట్యూన్స్ వింటే డ్రైవ్ చేయడం మైండ్ రిలాక్స్గా అవుతుంది, డ్రైవింగ్ కూడా సేఫ్ అండ్ జాలీగా సాగుతుంది. సంగీతం మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది, కానీ మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సర్జరీ సమయంలో, సర్జరీలు జరగడానికి ముందు, సర్జరీల తర్వాత మ్యూజిక్ వినడం వల్ల సాంత్వన పొందుతారు, ఆందోళన తగ్గిస్తుంది. రోగులు త్వరగా నిద్రపోవడానికి సంగీతం వినడం మంచిది. ఎలాంటి నొప్పైనా నివారించడానికి మ్యూజిక్ థెరపీ మంచిదంటున్నారు. క్యాన్సర్ పేషెంట్స్, ఐసీయూలో ఉండే రోగులు, టెర్మినలీ ఇల్, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు మెలోడియస్ మ్యూజిక్ వినడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. అల్జైమర్ పేషెంట్స్, వయసు మీద పడిన వాళ్లు, ఇలా బాధపడే వాళ్లు తమకు ఇష్టమైన పాటలు వినడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్లు రోజుకి 2 గంటలు మ్యూజిక్ వినడం మంచిది, త్వరగా కోలుకుంటారు. కాబట్టి రిలాక్స్గా ఇష్టమైన సంగీతం వినండి. మ్యూజిక్లో శిక్షణ తీసుకునే పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది.
నాలుగు నుంచి ఆరేళ్ల పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. అకాడమిక్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ వినడం వల్ల ఐక్యూ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది చిన్నపిల్లల్లో వేగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఐక్యూ పెరగాలంటే సంగీతం నేర్చుకోవడానికి, వినడానికి ఎంకరేజ్ చేయండి. వెరీ అన్ఫార్చునేట్లీ మనకేమైందంటే, స్పెషలీ ఇన్ ద ప్రజెంట్ కండిషన్, మార్క్స్ ర్యాట్ రేస్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి సాధించాలి. పొద్దున్నుంచి రాత్రిదాకా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు ఎవరికి తెలీదు, ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలీదు. 20 ఇయర్స్ బ్యాక్ 40 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే, అప్పుడు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సక్సెస్ఫుల్ అయ్యారు. చదువుకోని వాళ్ళు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అయ్యారు, విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్, విత్ దర్ ఓన్ స్మార్ట్ వర్క్. అందుకే సక్సెస్కి దీనికి ఏమీ సంబంధం ఉండదు. స్కూల్ ఏ టైంలో ఉండాలి అదే టైంలో ఉండాలండి. ఆ తర్వాత పిల్లలు రిలాక్స్ కావాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్. అందుకే డోంట్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ కంటిన్యూయస్లీ. దాంతో ఈ మధ్య ఏమవుతుందంటే డిప్రెషన్కి కారణాలు అవుతాయి, కంపారిజన్ పెరిగిపోతుంది, ఏమి చేయలేని వారిగా తయారవుతున్నారు. పిల్లల్ని కాస్త బయటికి వెళ్ళేదన్నా కొనండి, ఇది ఇది చెయ్యండి అంటే డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఎంతో నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అయినప్పటికీ కెరియర్ అంటే కేవలం ఇంజనీరింగ్ డాక్టర్ అనే కాకుండా ఎన్నో ఫీల్డ్స్లో తెలుసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఎన్నో ఉన్నాయి, దాంట్లో మ్యూజిక్ ఒక మంచి కెరియర్గా చేసుకోవచ్చు. వరల్డ్ యువర్ ఫ్రెండ్స్, ఇవాళ వెనల ప్రోగ్రాంలో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం. చాలా సైంటిఫికల్గా, డెప్త్గా మ్యూజిక్ అందరం వింటూ ఉంటాం, కానీ దాని ఇంపాక్ట్ ఏంటి మన పైన ఇవాళ తెలుసుకుందాం. షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. ఓకే దెన్, బాయ్ ఫర్ నౌ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఆర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెనల. అంతవరకు చేతన్కు సెలవు, నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు 19వ రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా, ఎంట్రప్రెన్యూయల్గా ఎదిగేందుకు దోహదం చేసేలా పారిశ్రామికీకరణ జరగాలని, ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హస్తకళల ప్రోత్సాహం ద్వారా కళాకారుల జీవనోపాధి మెరుగుపడడంతో పాటు రాష్ట ఆర్థికాభివృద్ది కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ అండ్ ఎల్జీ ఓవర్సీస్ హోల్డింగ్ కంపెనీ హెడ్ యు జు కోహ్తో రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సీఓల్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాకినాడ పోర్టు సమీపంలో పాలిస్టైరిన్ తయారీ కేంద్రం సముదాయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు, ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షపాత లోటు, పొడి వాతావరణ పరిస్థితులపై హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయంపై ప్రభావం, విపత్తు నిర్వహణ సన్నద్ధత వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని అనంతపురం పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. అనంతపురం నగరంలో మారుతీనగర్లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతోందని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి నాణ్యతతో పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ లిజినెస్, గుడ్ ఈవినింగ్, సలాం, నమస్తే అండ్ శుభ సాయంత్రం. అండ్ మీ మాధవినితో వచ్చేసాను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాం. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ గీత్ గాత చలో, బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3. మీరు ఉన్నారు మీ ఆర్జీ మాధవితో. అండ్ ఇప్పుడైతే మీకోసం పద్మావతి మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేద్దాం.

0: బ్యూటిఫుల్ హిందీ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ మన మున్నాం గీత్ గాతే చెల్లో హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నామా. అండ్ ఇప్పుడైతే మీకోసం ఇంకా షికావర్త్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్, ఇంకా తాజ్మహల్, అలాగే ఆప్కి ఖాతిర్ ఈ సాంగ్స్ అని మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను గీత్ గాతే చెల్లో. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, అండ్ మీరు ఉన్నారు మీ అజయ్ మాధవితో.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 5:35 అవుతుంది. అండ్ మనము నమ్ గీత్ గాథా చెల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఎప్పుడైతే మీకోసం ఆప్కి ఖాతిర్ సాంగ్ అయితే వినేశారు కదా, అండ్ ఎప్పుడైతే మీకోసం ఆన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ వింటాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 5:48 అవుతుంది అండ్ మనం ఉన్నాం గీతి నాచెల్లో. బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఇప్పుడైతే మీకోసం వన్స్ అప్ అనే టైం నేను ముంబై మూవీ నుంచి ఈ ట్రాక్ ఎత్తి వినేసేద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుకున్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం విన్నతి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు 19వ రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 11 ప్రాజెక్టులకు సంబంధించి 9,76.11 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో పెరిగే ఎథనాల్ డిమాండ్ను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన అగ్రిగోల్డ్ డిపాజిట్ల మోసాలు కేసులపై రాష్ట మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ కేసుల పురోగతిపై సమీక్షలో చర్చించారు. వర్జీనియా పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చర్యలపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సామాజిక సంక్షేమం, విద్యుత్, రెవెన్యూ శాఖల మంత్రులతో పాటు టొబాకో బోర్డు చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు మాట్లాడారు. బ్యారేజీ గేట్ల మరమ్మతులు, 117 కొత్త గేట్ల ఏర్పాటుకు 150 కోట్లతో పనులను ప్రారంభిస్తున్నామని, వచ్చే వారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలోని సత్యనారాయణపురంలోని జేబిమ్ ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు నగదు పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. మున్సిపల్ ఎయిడెడ్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 500 మార్కులకు సాధించిన ఎస్సీ విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే సొసైటీ తరపున నగదు పురస్కారాలను అందజేశారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సమావేశపు మందిరంలో జిల్లా యూత్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన జిల్లా సలహా కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. మేరా యువ భారత్ పోర్టల్లో విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పెనమలూరు మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈరోజు జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 7 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: టైం చూస్తే 6 గంటల దాటి 2 నిమిషాలు కావస్తోంది అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం కృష్ణాతీరంలోకి. సో ఇంతకీ కృష్ణాతీరంలో మీతో ఏం షేర్ చేయబోతున్నాను అంటే మీ గడియారం జాగ్రత్త అండి. ఏంటి ఫలానా టైంకి లెగవాలి, ఎప్పట్లాగానే వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, ఈ టైంకి టాబ్లెట్స్ వేరే వాళ్ళకి మనము గుర్తు చేయాలి, ఇలా టైంతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. మరి మనం అనుకునే గడియారం సంగతి ఏంటి, పనుల్లో పడి దాన్ని మనం అస్తవ్యస్తం చేసేస్తూనే ఉంటాం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా. సో ఇంకా మన టైంని మనం కిల్ చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో దాన్ని అసలు నిగ్లెక్ట్ చేయొద్దు. ఈ టాపిక్ గురించి కొన్ని విశేషాలు మీతో షేర్ చేస్తూ ఉంటాను కృష్ణాతీరంలో. షేర్ చేసే ముందు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేద్దాం మా ఇంటి ప్రతి మీకోసం మ్యాడ్ మూవీ నుంచి ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన.

0: like premium, more bonus, most suitable for your loved ones. RPL Live, nothing better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే చేనేత హస్తకళలను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. ఇక వివరాలు. రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులకు సూచించారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి 19వ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 11 ప్రాజెక్టులకు సంబంధించి 9,76.11 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో పెరిగే ఇథనాల్ డిమాండ్ను అందిపుచ్చుకోవాలన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ 40% పెంచితే మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఇథనాల్ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. పెట్రోల్ డీజిల్లో మిక్స్ చేసేందుకు ఇథనాల్ భారీగా అవసరం కానుందని, మిథేన్ ఏవియేషన్ ఫ్యూయల్ ఇథనాల్కు సంబంధించి నూతన విధానాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం విమానాశ్రయం 100% పూర్తయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గడిచిన నెల రోజులుగా తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తుది పరిశీలన కార్యక్రమం భోగాపురంలో నిర్విరామంగా సాగిందని చెప్పారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద నిర్మితమైన ఈ నూతన విమానాశ్రయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా పూర్తయిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎంఆర్ సంస్థ కలిసి దీన్ని నిర్దేశించిన గడువు కంటే ముందుగానే పూర్తి చేశాయని తెలిపారు. చేప ఆకృతిలో టెర్మినల్ను నిర్మించామని, స్థానిక సంస్కృతి సైతం ప్రతిబింబించేలా ఎయిర్పోర్ట్ను సుందరీకరించామని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే తేదీని ఖరారు చేసుకుని ఆయన చేతుల మీదుగా త్వరలో విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగనుందని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరగాలని మనం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. పిఎం గారు డేట్ ఇచ్చిన వెంటనే ఇనాగ్రేషన్ నుంచి ఒక వీక్స్ టైం లోపలే వైజాగ్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కి మనం పూర్తిగా మనం షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి

0: ప్రారంభం చేయిస్తాం. 60 లక్షలు సుమారు సంవత్సరానికి ఉండే కెపాసిటీతో టెర్మినల్ బిల్డింగ్ కట్టాం. 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వరకు కూడా టెర్మినల్ కెపాసిటీని మనం తయారు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఒక విజన్ తో మనం ముందుకు నడిపిస్తున్నాం.
1: సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అద్భుత కళల వెనుక లక్షల మంది కళాకారుల కృషి ఉందని, కేవలం వస్తువుల తయారీ మాత్రమే కాకుండా ఆ వారసత్వాన్ని వారు సజీవంగా ఉంచుతున్నారని కొనియాడారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవానికి ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హస్తకళాకారుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు మొదలైనవి మన సంస్కృతిని చాటి చెబుతున్నాయని చెప్పారు. హస్తకళారూపాలు ప్రపంచానికి చేరాలంటే ఆన్లైన్ మార్కెటింగ్ అవసరమన్నారు. రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా హస్తకళాకారులు ఉన్నారని, అనారోగ్య సమస్యల నుంచి వారిని కాపాడాలని, అందుకు కళాకారులందరికీ హెల్త్ ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలి అంటే హస్తకళను చేనేతను కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళ వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి, మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది కళాకారులు, హస్తకళ క్లస్టర్స్ చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతులతో పాటు 117 కొత్త గేట్లను ఏర్పాటు చేసేందుకు 150 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చేవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను ఈరోజు ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి జలవనరుల శాఖ అత్యంత కీలకమన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో 18,000 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలుగా మిగిలిపోయాయని చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతోందన్నారు. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లోర్జర్ రూపొందించిన నివు ఏఐ ప్లాట్ఫామ్తో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ ఈరోజు ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ ఆ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని చెప్పారు. మొదటి ఏడాదిలో 30 ప్రధాన ప్రాంతాల్లో దీన్ని అమలు చేయగా 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్టు స్పష్టం చేశారు. దీనివల్ల పర్యాటకులకు ఎలాంటి ఖర్చు లేదని, ఎటువంటి ప్రత్యేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు, జిల్లా కలెక్టర్లు ఈ ప్రక్రియకు సంబంధించిన విధుల్లో నిమగ్నమై ఉన్నారని తెలియజేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఈరోజు పర్యటించిన ఆయన కృష్ణానగర్ 141వ పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేశామని, ఇప్పుడు డిజిటలైజేషన్ జరుగుతోందని వివేక్ యాదవ్ తెలియజేస్తూ,
3: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సజావుగా జరుగుతుంది. ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉంది, ఆల్మోస్ట్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము. డిజిటైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది, 62% కంప్లీట్ చేయగలిగాము. వెల్ విదిన్ టైమ్ కంప్లీట్ చేయాలని ఆల్ కలెక్టర్స్ కి చెప్పడం జరిగింది. ఎవరైతే ఓటర్స్ ఇక్కడ లేరు, వాళ్ళు తాలూకా రిలేటివ్స్ ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అలాగే బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ ఒక ఈసీఐ నెట్ యాప్ లో ఇది ఒక ఫెసిలిటీ ఉంది. సో మీ బిఎల్ఓ మీ కాంటాక్ట్ అవ్వాలంటే అలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.
1: వర్జీనియా పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కెంజారాపు అచ్చెన్నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పొగాకు వేలం కేంద్రాల పరిస్థితి, కొనుగోళ్ల పురోగతి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి ఈ సందర్భంగా చర్చించారు. ఈ నెల 9వ తేదీన టొబాకో బోర్డు కేంద్ర సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో రైతులు పొగా

0: కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎక్కువ తిరస్కరణ నమోదవుతున్న ఆక్షన్ ప్లాట్ఫామ్లపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వాములతో పాటు టొబాకో బోర్డు అధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ శుక్రవారం ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్ గోవిందరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఇతర అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే చేనేత హస్తకళలను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తా

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల దాటి 21 నిమిషాలు కావస్తోంది అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో. అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన ప్రాంతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేసేస్తున్నాం కృష్ణా తీరంలో. సో ఫలానా టైంకి లేకవాలి, ఎప్పట్లాగా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, ఈ టైంకి మందులు గుర్తు చేయాలి, ఇలా టైంతో పాటు మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. మరి మనలోని గడియారం సంగతి ఏంటండి, పనిలో పడిదాన్ని మనం చాలా గజిబిజి చేస్తూ ఎన్నో ప్రాబ్లమ్స్ కా మనల్ని మనకి ఉండడం వల్ల దాన్ని నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం. ఏ 1-2 రోజులు చేయడంలో మన లైఫ్ ఇది అనేది సరిపోదండి. కంటిన్యూగా అన్ని టైంలోనూ పాటిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే సరైన స్లీపు, ఫుల్ యాక్టివ్తో హెల్దీగా ఉండగలుగుతాం. ఇందుగా ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈరోజు కృష్ణా తీరంలో మీతో షేర్ చేస్తాను. సో షేర్ చేసే ముందు ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేసేద్దాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3. ఇప్పుడైతే మీకోసం భైరవ కోన మూవీ నుంచి ట్రాక్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటలు దాటి 27 నిమిషాలు కావస్తుంది అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా లైఫ్ స్టైల్ ఇంకా వాతావరణ అంశాలు మన లైఫ్ యొక్క క్లాక్ మీద డిపెండ్ అయిపోయి చాలా మెయిన్గా ఉండే ప్రధాన అంశాలు అన్నమాట. ఇంకా నైట్ అన్నీ సెట్ చేసుకుందాము, ఇంకా లేకపోతే కనుక అన్నీ సెట్ చేసుకుని పొద్దున్నే అంటే హర్రీబరీగా రెడీ అవ్వడం కష్టం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వర్క్ని నైటే కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటాం. సడన్గా వెబ్ సిరీస్ రిలీజ్ అయింది చూసేద్దాము అని అలా నైట్ స్లీప్ లేట్ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఆ చేంజెస్ని అలవాటు చేసుకోవడానికి మైండ్ అనేది ఇంకా తికమక పడిపోతూ ఉంటుంది. దీనికి తోడు కాస్త ఆ కొంత టైం దొరికిన స్క్రీన్కే అలా స్టిక్ అయిపోతూ ఉంటాం. దీని నుంచి రిలీజ్ అయ్యే బ్లూ లైట్ ఇది ఇంకా అలాగే మనల్ని పగల్లే అన్నట్లుగా అలా మనల్ని భ్రమ పెట్టేస్తూ ఉంటుందన్నమాట. దీనివల్ల నిద్ర హార్మోను మెలాటిన్ విడుదల కాకుండా ఆపుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, స్లీప్ అనేది పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క స్లీప్ అనేది పోస్ట్పోన్ అయిపోవడం వల్ల మన హెల్త్ అనేది ప్రాపర్ స్లీప్ లేకపోతే కనుక మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది, మన హెల్త్ అలా డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. సో అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల దాటి 30 నిమిషాలు కావస్తుంది. అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. అండ్ అలాగే బ్రేక్ కావాలి, ఒంట్లో యాక్టివ్గా ఉండాలి అంటూ వేలు కాని వేళల్లో టీ కాఫీలను అతిగా తీసేసుకుంటూ ఉంటారు కదా. ఇంకా అవి నిద్రని దరిచేరనివ్వండి. ఇంకా స్కిన్ అనేది చర్మానికి, మన ఎండ అనేది స్కిన్కి హాని చేస్తుందనో, వర్క్స్ మధ్య అసలు తీరికలేదనో ఎర్లీ మార్నింగ్ ఎండ్లోకి అడుగు పెట్టిన వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. దీనివల్ల ఇంకా డి విటమిన్ బాగా మన బాడీకి అనేది రీచ్ అవ్వదన్నమాట. ఇది పన్ను ఇంకా పగులు అన్న ఇంటెన్షన్ కూడా మెదడుకి చేరకుండా పోతుంది. ఇంకా ప్రెషరు, ఒత్తిడి, ఆందోళన సరే సరేనండి, ఇవన్నీ మన యొక్క లైఫ్ స్టైల్ని, పనితీరుని అస్తవ్యస్తం చేసేస్తూ ఉన్నాయి. డైలీ ఇంకా ఒకే టైంకి పడుకోవడం, లేవడం చేయడం, ఇంకా ఇలా సుఖనిద్రని అలవాటు చేయడం కూడా మన యొక్క లైఫ్ స్టైల్ని బాగు చేస్తుందన్నమాట. సో ఇవన్నీ మన లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన లైఫ్ స్టైల్ని ఏ విధంగా చేంజ్ చేసుకుంటే కనుక మన లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఎప్పుడైతే మీకోసం సార్ మూవీ నుంచి ట్రాక్ అయితే ప్లే చేస్తాం, వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 6 గంటలు అంటే 48 నిమిషాలు కావస్తుంది. అండ్ మనం ఉన్నాము కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. అండ్ డైలీ ఒకే టైం

పడుకోవడం లేవడం లాంటివి చేయడం, ఇంకా ఇది ఒక మంచి స్లీప్ని అలవాటు చేయడమే కాదండి మన యొక్క లైఫ్ స్టైల్ని కూడా రిపేర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మార్నింగ్ కాసేపు ఎండలో ఉండడం చాలా బెస్ట్ అనమాట. చల్లని గాలిని చక్కగా భానుడి లేలేత కిరణాలు మన ఒంటి మీద తగులుతూ ఉంటే గనక ఆ రోజు కూడా మనకి మనసు అనేది ప్రశాంతంగా అవడమే కాదండి, నైట్ టైం మంచి స్లీప్ కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా అంతేకాదు మన బాడీకి డి విటమిన్ కూడా వస్తుందన్నమాట. ఇంకా పడుకోవడానికి గంట ముందు స్క్రీన్ పక్కన పెట్టేసేయండి, ఒకవేళ కంపల్సరీ అయితే కనుక బ్లూ లైట్ ఫిల్టర్ పెట్టుకుని వాడండి అనమాట. ఇంకా పొట్ట నిండుగా ఉంటే కంటి నిండా నిద్ర పడుతుంది అనేది పాత మాట అండి. నిద్ర కనీసం గంట ముందు భోజనాన్ని కంప్లీట్ చేస్తే బెస్ట్ అనమాట. కాస్త ఖాళీగా ఉండేలా చూసుకోవడం బెస్ట్. మరీ ఆకలిగా అనిపిస్తే గోరువెచ్చని పాలు కానీ నట్స్ కానీ గింజలు కానీ తీసుకోవడం బెటర్ అనమాట. సో ఇంకా ఇటువంటి టిప్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను అండి. ప్రతి మీకోసం వారస్ టూ మూవీ నుంచి ట్రాక్ అయితే వినసేద్దాం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 63వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఈరోజు జరిగింది. రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సీఎస్ సాయి ప్రసాద్, ఇతర శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రెండో దశ పోలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు యాన్యుటీ, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది. విజయనగరం జిల్లా అల్లూరి సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2026లోగా నిర్మాణానికి డెడ్లైన్ విధించగా అందుకు 6 నెలల ముందుగానే నిర్మాణం పూర్తి చేస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించి తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పలు గ్రామ మండలాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్వేను ఈరోజు కలెక్టర్ పరిశీలించారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి గ్రామ సచివాలయంలో ఈరోజు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏ శ్యామప్రసాద్ తనిఖీ నిర్వహించారు. సచివాలయంలో ప్రస్తుతం కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాల ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను జరుగుతున్న తీరును శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. చిత్తూరు జిల్లాలోని భూ పరిపాలన రెవెన్యూ సేవలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం నమూనాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ సాగు పద్ధతులను అధ్యయనం చేసేందుకు కెన్యా దేశానికి చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఈరోజు జిల్లాలోని బొమ్మువానిపాలెం గ్రామాన్ని, అత్తోట భూమి భారత్లోని దేశీయ విత్తన సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటి వరకు 6 విడతల్లో మొత్తం 1321 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసింది. ఎస్పీ బి ఉమామహేశ్వరరావు తెలిపారు. మొబైల్ రికవరీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక బృందం పోలీసులు రికవరీ చేసిన 196 మొబైల్ ఫోన్లను ఈరోజు పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ బాధితులకు అందజేశారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
4: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
3: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
4: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
3: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
5: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
6: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
5: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
6: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
5: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
7: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల సంక్షేమానికే కాకుండా ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, భారత్, ఇండోనేషియాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇరుదేశాలు ఒకే రకమైన ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం పంచుకుంటున్నాయని చెప్పారు.
8: मैं इस गर्मजोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसिडेंट प्रभवो का हृदय से आभार व्यक्त करता हूं. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है.
7: भारत देशों अभिवृद्धि శాంతి స్థిరత్వం శ్రేయస్సును నమ్ముతుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఏకపక్ష చర్యలు అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
8: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल दो देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
7: रक्षणा, समुद्र भद्रता, वाणिज्य, డిజిటల్ సాంకేతికత, విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాల రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారం ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో పోటీతత్వం, వృద్ధిని పెంపొందించడానికి పరిశ్రమతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి

0: భారతదేశ పత్తి ఉత్పాదకత మిషన్ గురించి వారు ఉపరాష్టపతికి వివరించారు. భారతదేశ పత్తి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ మిషన్ అవలంబిస్తున్న సమగ్ర విధానాన్ని ఉపరాష్టపతి అభినందించారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి నిర్ణీత కాలపరిమితితో కూడిన ఆమోద విధానాల అవసరం ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అలాగే ఎకరాకు పత్తి దిగుబడిని పెంచడానికి స్పష్టమైన కొలవగల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండోనేషియాలో విదేశీ క్యాంపస్ను స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు అనుమతి లభించడంతో భారత విద్యారంగానికి ఒక కొత్త అధ్యాయం జోడించబడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ విదేశాల్లో క్యాంపస్ను ఏర్పాటు చేయడం అనేది భారతదేశ జ్ఞాన సంప్రదాయాలను, విద్యా విధానాన్ని ప్రపంచీకరించే దిశగా పడిన ఒక కీలకమైన ముందడుగని మంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తారని వివరించారు.
1: ఈ 6300 హెక్టర్ హరిత్ రిచ్ ఢిల్లీ కా ఫేఫడా బన్కర్ ఢిల్లీ కే పర్యావరణ కి సురక్షా కరేగి. 1 కరోడ్ సే అధిక్ దేశీ పౌధే, 35 లాఖ్ సే జ్యాదా బడే బడే వృక్ష కే పౌధే ఔర్ 65 లాఖ్ అన్య ఝాడియా, బాస్ ఔర్ ఔషధీయ రోపే లగానే కా కామ్ హోగా.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా, అధికారులు పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బహ్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వారు చర్చించినట్టు సామాజిక మాధ్యమ పోస్టులో డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ పరిస్థితులపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామన్నారు. కేరళం రాష్ట్రంలో కీలక ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య చర్యల అమలు, వాటి పురోగతిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు కేరళం ఆరోగ్యశాఖ మంత్రి కె మురళీధరన్తో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జేపీ నడ్డా అభినందించారు. అలాగే కేరళ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతుంటుందని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేయాలని భావిస్తోంది. అంతకుముందు శనివారం మాంచెస్టర్లో జరిగిన 2వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. రాబోయే 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం

గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 15 నిమిషాలు కావస్తుంది. మనం ఎంటర్ అయిపోతున్నాం మంచన్ మంచాయిలోకి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866244814కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. సో ఇంతకీ నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కలర్తో ఉండే సినిమా నేమ్స్ ఏంటి? ఏంటి బాధ, ఈరోజు సినిమాల మీద పడ్డావు అంటారా? సో లాస్ట్ టైం మ్యాక్స్ మీద పడ్డాను కాబట్టి ఈరోజు సినిమాల మీద పడదాం అనుకుంటున్నాను. సో కలర్స్తో ఉండే సినిమాలు ఏంటి? ఏంటి కలర్స్ అంటారా? సో కలర్స్ని తెలుగులో ఏమంటాం? సో దానికి సంబంధించిన సినిమాలు ఉండే ఉంటాయి కదా. అలా ఆలోచిస్తూ నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866244884కి. 0866244814 అండ్ ఇప్పుడైతే మీకోసం 19 పేజెస్ మూవీ నుంచి ట్రాక్ అయితే వినసేద్దాం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:21 అవుతుంది. అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కలర్తో ఉండే సినిమాలు ఏంటి అని అడిగాను. సో అనంతపూర్ నుంచి అనురాధ గారు ఆరెంజ్ బ్లాక్ రైడ్ అని పంపించారు, పాత సినిమా పసుపు కుంకుమ అని పంపించారు. అది కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ రంగుల రాట్నం. రంగు అంటే కలర్ కదా, అలా ఉన్న సినిమాలు ఏంటి అని అనమాట. సో ఇంకా మీకు తెలిస్తే నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866244814కి. కలర్తో ఉండే సినిమాలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రంగుల రాట్నం సినిమా ఉంది కదా, రంగు అంటే కలర్ కదా, అలా రంగుతో కలర్తో ఉన్న సినిమాల పేర్లు ఏంటి. నాట్ లైక్ దట్ ఆరెంజ్ బ్లాక్ రెడ్ అండ్ పసుపు కుంకుమ, అలా కాకుండా కలర్ రంగు ఉండే సినిమా పేర్లు. ఫర్ ఎగ్జాంపుల్ రంగుల రాట్నం, ఇంకేమున్నాయి ఇలా రంగుతో ఉండేవి అని ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీకోసం ఫలక్నామా దాస్ మూవీ నుంచి జాగ్రత్త వినేసేద్దాం. 0866248814కి వాట్సాప్ పంపించేసేయండి 0866244814కి. కలర్తో రంగుతో ఉండే సినిమా నేమ్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రంగుల రాట్నం, రంగుల రాట్నం. అలాగే ఇంకే సినిమాలు ఉన్నాయి రంగుతో కలిపి ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866244814కి. 0866248814కి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
5: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
4: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
5: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
4: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ఇంటో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 34 నిమిషాలు అవుతుంది అనమాట. మొన్న మంచున్ మంచాయిలో కలర్తో ఉండే సినిమా నేమ్స్ ఏంటి అని అడిగాను. ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం అని చెప్పాను, అంటే కలర్ అంటే రంగు కదా, రంగు అనే పేరుతో ఉండే అఫ్కోర్స్ ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ మధ్యలో కానీ అలా కలర్తో ఉండే సినిమా నేమ్స్ ఏంటి అని అడిగాను. అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే 0866248814కి నాకు వాట్సాప్ పంపించేసేయండి అన్నాను. 0864242814 వచ్చి పంపించేసేయండి. అండ్ ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించేశారు ఏంటి అని చూసేద్దాం. అండ్ కలర్ ఫోటో రంగుదే. అండ్ దినేష్ వరదాయపాలెం తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రంగుదే కడప వినయ్ రంగన్న, సో రంగూన్ రౌడీ రంగదే అంటూ మెసేజ్ చేశారు కడప వినయ్. అండ్ అనంతపూర్ నుంచి అందరి దగ్గర రంగదే రంగమార్తాండ రంగస్థలం కలర్ ఫోటో అని మెసేజ్ చేశారు. కలర్ ఫోటో అన్నది యాక్సెప్ట్ కాదండి, కలర్ రంగు అండ్ దాన్ని కలర్ అన్నానమాట. అండ్ పాము రాము వావిల్ల పాలకూర్తి జనగూన్ చిలుక పచ్చ కాపురం అని మెసేజ్ చేస్తారు. కాదండి, కనకరావు గారు పడిన హోలీ ఇంద్రధనుసు రంగుదే రంగోలీ, దానిలో రంగుదే రంగోలీ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అండి. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఈవినింగ్ అట్రు మాధవి గారు, జవాబు మీరు చెప్పిన రంగులు రాటం అదొకటే మాకు తెలుస్తోంది అని మెసేజ్ చేశారు. అండ్ ఆరెంజ్ బ్లాక్ రెడ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ పెడిన జోగనేంద్రరావు కాలనీ అప్పలరాజు గారు ఆరెంజ్ బ్లాక్ రెడ్ అని మెసేజ్ చేశారు. నో రాంగ్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా కొడుమూరు నుంచి శ్రీనివాసులు కృష్ణవేణి భారతి శ్వేత ఉదయ్ కుమార్ రంగుల పులి రంగుల కళ రంగుల రాట్నం, యా కరెక్ట్ ఆన్సర్ అండి. హాయ్ మేడం గారు బాగున్నారా, మీ ప్రశ్నకి జవాబు రంగుల కళ రంగదే రంగేలి రంగస్థలం హైదరాబాద్ శ్వేత లక్ష్మీ నిక్ష హరి. ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్, చాలా నేమ్స్ పంపించారు. అండ్ యా ఫైన్ అండి. రంగులు పులి హోలీ ఆరెంజ్ ఎర్ర గులాబీలు మల్లె మొగ్గులు పచ్చని కాపురం అంటూ నిజామాబాద్ లొమ్మాడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు పంపించారు. రంగుల పులి ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ అండి, మిగిలినవన్నీ రాంగ్. అండ్ మహమ్మద్ ఇనాయత్తుల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రంగేలి రంగ్దే కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ మంగళగిరి నుంచి దామర్ల శ్రీనివాస్తానరావు గారు పెదమస్తానరావు గారు సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అనూష ఫ్రమ్ గన్నవరం నుంచి రంగు కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు కడప జిల్లా నుంచి రంగేలి రంగదే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవత్సవ కోనపూర్ నుంచి రంగూన్ రౌడీ రంగేలి రంగుల లోకం రంగు రంగుల కళ, యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. నిన్న శోభారాణి గారు రంగారావు చాందిని సాగర్ రియాన్స్ అండ్ రిత్విక రంగేలి రంగదే కరెక్ట్ ఆన్సర్ అండి. రంగేలి రంగదే రంగేలి రాజా. అండ్ రంగూన్ రౌడి రంగస్థలం రంగుల కళ అంటూ హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. ఆయన వేటపాలెం దగ్గర రామనగరం బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎర్ర మందారం ఆరెంజ్ ఎర్ర గులాబీలు సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ రమేష్ నవీన్ కామారెడ్డి నుంచి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఇంతకీ రంగుతో వచ్చే సినిమాల పేర్లు ఏంటి అంటే చాలామంది మెసేజ్ చేశారు, రంగుల కళ రంగూన్ రౌడీ రంగుల రాట్నం రంగదే రంగస్థలం. సో ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. అండ్ ఆరెంజ్ రెడ్ బ్లాక్ ఇవన్నీ కరెక్ట్ కాదండి, రంగ్ కలర్తో ఉండే సినిమాలు ఏంటి అంటే కలర్ అంటే రంగు రంగుతో ఉన్న సినిమా నేమ్స్ అడిగాను. అండ్ ఇంకా చాలామంది మెసేజెస్ చేశారు, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం కదా. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే 1, 2, 3 నెంబర్ల పేరుతో ఉన్న 3 సినిమా పేర్లు చెప్పండి. 1, 2, 3 సో 1, 2, 3 నెంబర్ల పేర్లో ఉన్న 3 సినిమాలు. సో 1 నేను చెప్పేసైనా నేనొక్కడే, ఇంకా 2, 3 చెప్పండి. సో 2 ఆ సినిమా పేరులో ఉండాలి, అండ్ 3 ఆ సినిమా పేరులో ఉండాలి. 1 అంటే నేను ఒక్కడే, మిగిలిన 2, 3 నెంబర్ల పేరులో ఉన్న సినిమా పేర్లు చెప్పండి. మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేసేసేయండి 0866248814కి. 0868242848కి వాట్సాప్ పంపించేసేయండి. అండ్ ప్రతి మీకోసం రంగదే మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటలు 44 నిమిషాలు అవుతుంది. నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే 1, 2, 3 నెంబర్స్ పేర్లో ఉన్న 3 సినిమాల పేర్లు చెప్పండి అని అడిగాను. సో స్టార్టింగ్ 1 ఉన్నది నేను ఒక్కండే అని ఆ సినిమా పేరు అయితే చెప్పేసాను. 2, 3 ఉన్న నెంబర్స్ పేర్లు చెప్పండి అని అడిగాను అనమాట. సో ఎవరెవరు ఎటువంటి సినిమాలు గెస్ చేసి నాకు వచ్చ పంపించారో చూసేద్దాం. అండ్ మీకు ఆన్సర్స్ తెలిస్తే గెస్ చేస్తే నాకు వచ్చ పంపించేసాయండి. 0866248141కి 0866248141 2, 3 మెంబర్స్ పేర్లో ఉన్న సినిమాలు ఏమున్నాయి ఏంటి గెస్ చేసి మెసేజెస్ చేశారా లేదా అన్నది చూసేద్దాం. ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపిస్తున్నారు అనేది కనకారావు గారు పెడిన 2, 2, 6, 3, 3 and 1/2 అని మెసేజ్ చేశారు. సో స్వీట్. అండ్ అలాగే 2 జళ్ళ సీత 3 ముళ్ళ బంధం 1/2 ఫ్రమ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి. అబ్బో చాలా సినిమాలే కవర్ చేశారండో. అండ్ 2 టౌన్ రౌడీ 3 మనగాళ్ళు హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిక్ష అండ్ హనీ. సో స్వీట్. అండ్ అలాగే మీ ప్రశ్నకి సమాధానం అంటూ 2 మిత్రులు 2 మనగాళ్ళు ఎరగదీశారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీనిలో చక్కగా మెసేజెస్ చేస్తున్నారు. నైస్ అండి. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే 1, 2, 3 మెంబర్స్ పేర్లో ఉన్న 3 సినిమాలు చెప్పండి అన్నాను. 1 నేను అక్కడనే సినిమా పేరు చెప్పాను. ఇంకా 2, 3 ఉన్న సినిమా నేమ్స్ చెప్పండి అంటే మన వాళ్ళు నిజంగా చాలా మెసేజెస్ చేస్తున్నారు. అండ్ చాలా మూవీస్ కూడా నాకు తెలియని మూవీస్ కూడా మెసేజ్ చేస్తున్నారు. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మారీ 2 and 3 మూవీ మెసేజ్ చేశారు. అండ్ 1, 2, 3 త్రిశూలం పద్మావతి సుందరయ్య నగర్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలా కానూరు నుంచి తాతారావు గారు 1 నెంబర్ కుర్రాడు సూపర్ అండి, కేడీ నెంబర్ 1 రౌడీ నెంబర్ 1 మెసేజ్ చేశారు. వెరీ నైస్ అండి. నేను ఒక్కడనే మహేష్ బాబు సినిమా 3RRR ఈ 2 పేర్లు నాకు తెలుసు. మంగళగిరి నుంచి కనకం రాజారావు లక్ష్మి మెసేజ్ చేశారు. నేను ఒక్కడనే కరెక్ట్ ఆన్సర్ అండి, 3RRR అయితే రాంగ్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ జవాబు 1 2 టౌన్ రౌడీ 3 యా కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి 2, 2, 6 మనగాళ్ళు 3 కొడుకులు మెసేజ్ చేశారు. వెరీ నైస్ అండి. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి 2, 2, 6 1/2 3 కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి 2, 2, 6 3 మెసేజ్ చేశారు. అండ్ అలాగే స్వర్ణలత గారు నాగు మాల్యాల కరీంనగర్ 1, 1 రూటాన్ పోలీస్ 2 జళ్ళ సీత 3 త్రిమూర్తులు. నైస్ అండి. అలాగే అనూష పండు దేవి ఫ్రమ్ గన్నవరం పోలవరం నుంచి 1, 4, 3 అని మెసేజ్ చేశారు యునిక్గా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు 1 నెంబర్ కుర్రాడు 1 లైలా కోసం 2, 2, 6 2 జళ్ళ సీత 3 మిత్రులు 3 ముక్కలాట సూపర్ అండో. అండ్ హేమావంత్ కుమార్ గారు అండ్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. 2 మనగాళ్ళు హీరో కాంతారావు 3 మనగాళ్ళు హీరో చిరంజీవి గారు 2, 2, 6 3 అంటూ మెసేజ్ చేశారనమాట. నున్న నుంచి శోభారాణి గారు సాగర్ చాందిని రియాన్ష్ అండ్ రితిగా 2, 2, 6 1/2 అని మెసేజ్ చేశారు. అండ్ అలాగే మంగళగిరి నుంచి దామర్లు శ్రీనివాసరావు గారు పెద్దమస్తానరావు గారు 2, 2, 6 3 అంటూ మెసేజ్ చేశారు. అండ్ రంగులు పులి హోలీ ఆరెంజ్ ఎర్ర గులాబీలు మల్లె మొగ్గలు అంటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆల్రెడీ పంపించారు కదండి మమ్మల్ని జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు. సెకండ్ క్వశ్చన్కి ఇంకా పంపించలేదు ఏంటి. అండ్ కీర్తి ఫ్రమ్ కూచిన పూడి నుంచి మెసేజ్ చేశారు. 1 మారీ 2 హిట్ 3 అని మెసేజ్ చేశారు. అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు నేను ఒక్కడనే 1/2 2 జళ్ళ సీత 2, 2, 6 3 ముగ్గురు మనగాళ్ళు సూపర్ అండి. నిజంగా మన వాళ్ళు మామూలు ఫామ్లో లేరు. యాక్చువల్గా నేను 2, 3 నెంబర్స్ పేర్లో ఉన్న సినిమాల పేరు ఏంటి 2 states 3 అండ్ 3 మనగాళ్ళు 2 మిత్రులు అండ్ ఇలాగే 2 కుటుంబాలు ఇలాంటివి చెప్తారనుకున్నాను. సో 4 స్తంభాలాట 3 కొడుకులు అని మెసేజ్ చేశారు. అండ్ నేను ఇలా క్వశ్చన్ రివీల్ చేస్తూ ఉండగా 2 టౌన్ రోడ్డు దస్తగిరి సంధ్య ప్రొద్దురు కడప జిల్లా నుంచి 3 కొడుకులు 4 స్తంభాలాట అంటూ
మెసేజ్ చేశారనమాట. ఇంకా మన వాళ్ళు నిజంగా చాలా, అంటే నేను అడిగిన క్వశ్చన్లో ఇన్ని సినిమాలు ఉన్నాయని నాకే తెలియదండి. నేనే 4 5 గుర్తుపెట్టుకుని వచ్చాను అనమాట, ఇంతకు మించి ఉండాలి అనుకున్నాను. కానీ మన వాళ్ళు 2 జళ్ళ సీత, 2 రోళ్ళ 6, అండ్ 3 మనగాళ్ళు, 3 కొడుకులు, అండ్ మీరు ఒక్క మిస్ అయింది ఏంటంటే 2 స్టేట్స్ అనేది మిస్ అయ్యారు. 2 స్టేట్స్ యాక్చువల్గా బాలీవుడ్ మూవీ. నాకు అంటే కొన్ని కొన్ని మాత్రమే అనుకున్నాను, మన వాళ్ళు మాత్రం మొత్తం ఒక పెద్ద గ్రంథమే లాక్కొచ్చారు. అండ్ సో స్వీట్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ అండి. ఇంకా 3rd క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం కదా. 3rd క్వశ్చన్ ఏంటి అంటే, తినే పదార్థం పేరుతో ఉన్న మూవీ నేమ్స్. ఇంకా మన వాళ్ళన్నీ లాక్కొచ్చేస్తారండి. తినే పదార్థంతో ఉన్న మూవీ నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లడ్డూ బాబు ఉంది కదా, అలా అనమాట. మళ్ళీ నేను అన్నీ చెప్తాను అనుకోండి, మీకు తెలియనివి మళ్ళీ మాధురి నేను చెప్తాను, ఇంకేమున్నాయంటారా, లైక్ దట్ అనమాట. సో తినే ఫుడ్ ఐటమ్ తోటి ఉన్న మూవీ నేమ్స్ ఏంటి, ఫుడ్ ఐటమ్స్ లైక్ లడ్డూ బాబు అలా అనమాట. మీకు తెలిసిన ఒక వాట్సాప్ పంపించేసేయండి. మీకు ఎందుకు తెలియదులేండి, మీకు తెలిసినవన్నీ నాకు వాట్సాప్ పంపించేసేయండి. సినిమా నేమ్స్ 0866244814కి, 0866248841కి. అండ్ ఇప్పుడైతే మీకోసం చుట్టాలబ్బాయి మూవీ నుంచి ట్రాక్ అయితే వినసేద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 54 నిమిషాలు అవుతుంది. అండ్ మనము మన్సూన్ మంచాయిలో నేను అడుగుతున్న క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ పంపించేస్తూ ఉన్నారు 0866241414 0868648841 ఫుడ్ ఐటమ్స్ పేరుతో ఉన్న మూవీ నేమ్స్ అడిగాను. అండ్ సో చాలామంది వాట్సాప్ పంపించేస్తున్నారు అండ్ మీకు కూడా ఎని గెసెస్ ఉంటే నాకు వచ్చే పంపించేసేయండి 0866241414 0868248841. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మా జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు. అండ్ సెకండ్ క్వశ్చన్కి నేను ఒక్కడే 1/2 రెండు జైల సీతా రెండు లారు ఇద్దరు మనగాళ్ళు ముగ్గురు మనగాళ్ళు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ స్వర్ణలత నాగుల మలయాళ కరీంనగర్ నుంచి ఆవకాయ మడత కాజ జిలేబీ ఒలోచారు బిర్యానీ లడ్డూ బాబు సో స్వీట్ ఇవన్నీ వింటుంటే తినాలనిపిస్తుందండి. కనకారావు గారు పడిన గుంటూరు కారం కాజా బాష చాక్లెట్ అని మెసేజ్ చేశారు. అండ్ ఆవకాయ బిర్యానీ పేరుతో ఒక తెలుగు సినిమా ఉంది. యా ఆఫ్ కోర్స్ ఇది సినిమా 2008లో రిలీజ్ అయింది అంటూ నవీన్ రమేష్ కమ్మారెడ్డి నుంచి మెసేజ్ చేశారు. కానూరు నుంచి తాతారావు గారు కొబ్బరి బొండం ఆవకాయ బిర్యానీ మాధవి గారు ఈరోజు మీరు ప్రశ్నలు అడిగే విధానం మారింది కదా. అండ్ అలాగే బోర్ కొట్టేస్తుంది కదండి డైలీ అందుకని కొంచెం చేంజ్ చేసా. అండ్ అఫ్ కోర్స్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు ఆవకాయ బిర్యానీ పిజ్జా మర్త్ కాజా నైస్ అండి. అండ్ పులిపర్తి వెంకటేష్ పులిపాటి సత్యవతి లక్ష్మీకాంత్ గారు మెసేజ్ చేశారు చాక్లెట్ మిరపకాయ బాదుషా అని మెసేజ్ చేశారు. అంతపూర్ నుంచి అనురాధ గారు ఆవకాయ బిర్యానీ కాఫీ బార్ ఉలవచారు బిర్యానీ మిరపకాయ అని మెసేజ్ చేశారు. అండ్ విజయవాడ నమస్కారం అండి విజయవాడ ఎఫ్ఎం వివిధ భారతి క్వశ్చన్ ఆన్సర్ ఉలవచారు బిర్యానీ అంటే శ్రీరామనాయుడు బొడ్డుచర్ల విలేజ్ నుంచి మార్కాపురం డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు. సూపర్ అండి. అండ్ జిలేబీ ఐస్ క్రీమ్ చాక్లెట్ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిక్ష అండ్ హనీ మెసేజ్ చేశారు సో స్వీట్. అండ్ అలాగే వెంకట సుధా కేబీ పాలెం నుంచి జవాబు పంచదార చిలక అబ్బా చాలా యునిక్గా మెసేజ్ చేశారండి వెరీ నైస్ అండ్ సూపర్ అండి. హాయ్ అండి నా పేరు కే వెంకట సత్యనారాయణ ఊరు కేబీ పాలెం జవాబు 8:20 ఓ సారీ అది మార్నింగ్ అనుకుంటా. అండ్ గుంటూరు మిర్చి సినిమా పేరు అంటూ మంగళగిరి నుంచి కనకం రాజారావు గారు మెసేజ్ చేశారు. అండ్ కీర్తి గారు కూచినప్పుడు నుంచి మిర్చి అని మెసేజ్ చేశారు. అండ్ హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి మిరపకాయ బాదుషా చాక్లెట్ అని మెసేజ్ చేశారు. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు. అండ్ మిరపకాయ ఆవకాయ మడత కాజా లడ్డు బాబు అంటూ మెసేజ్ చేశారనమాట. నూనె నుంచి శోభారాణి గారు సాగర్ చాందిని రియాన్ చంద్ర త్విక చాక్లెట్ అండ్ మిరపకాయ బాదుషా అని మెసేజ్ చేశారు. అండ్ అలాగే ఆవకాయ బిర్యానీ ఇడ్లీ కొట్టు చాయ్వాల కొబ్బరి బొండ ములుచారు బిర్యానీ అంటూ ఫణి సత్యశ్రీ తినాలి నుంచి మెసేజ్ చేశారు. మొత్తానికి అన్నీ కవర్ చేశారండి కదా మిర్చి లడ్డు బాబు ఆవకాయ బిర్యానీ అండ్ ఇడ్లీ కొట్టు కొబ్బరి బొండం సో లైక్ దట్ సో జిలేబీ ఇల్లు కూడా చాలా అంటే నాకు తెలిసిన 3-4 తీసుకొచ్చాను. మన వాళ్ళందరూ చక్కగా ఒక 5-6 సినిమా నేమ్స్ మెసేజ్ చేశారనమాట. సో ఈరోజు అలాగా మన సినిమా నేమ్స్ తోటి పిస్తా కాజా చాక్లెట్ ఉలవచారు బిర్యానీ అంటూ జిలేబీ మహబూబ్ దేలాయితుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారనమాట. ఈ విధంగా మన సినిమా అంటే మనసున మనసైలో సినిమాకి సంబంధించిన మూవీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని మన వాళ్ళు నిజంగా నేను 1-2 తీసుకొస్తే మన వాళ్ళు 5-6 సినిమా పేర్లతోటి మొత్తానికి పాతకాలం నాటి సినిమాలు అండ్ న్యూ జనరేషన్ సినిమాల్లో మిడిల్ అన్నీ చక్కగా కలగొల్పి నాకు వాట్సాప్ పంపించేశారు. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు ఇలా ఈ విధంగా మన మనసున్న మనసు ఎండ్ అయిపోతుంది. ఎందుకు అంటే టైం చూస్తే 7 గంటలు దాటి 58 నిమిషాలు అవుతుంది కాబట్టి ఇంకా 8:00కి డ్యూయేట్లో కలుసుకుందాం. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆచి మాధవీతో.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 63వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగింది. సమావేశంలో రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సీఎస్ సాయి ప్రసాద్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు వివిధ సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులు తదితర అంశాలపైన సమావేశంలో చర్చించారు. విజయనగరం జిల్లా అల్లూరి సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో భోగాపురం కార్గో నిర్మాణం జరుగుతోందని, ఫార్మా రంగంతో పాటు మామిడి, హార్టికల్చర్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ను సులభంగా ఎగుమతి చేసేందుకు భోగాపురం వారిదిగా ఉపయోగపడుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర నెట్ జీరో హెల్త్ క్యాంపస్ లక్ష్యాల సాధనలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 17న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సంబంధిత అధికారులకు సూచించారు. ఈరోజు పర్యటన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన కేంద్ర మంత్రి క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీబాబు, మండల గంగా సూర్యనారాయణ సమీక్ష నిర్వహించారు. బాల కార్మికుల నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం, పోక్సో కేసుల దర్యాప్తు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలో క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్తో కలిసి కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు. మాడుగుల నియోజకవర్గంలో దేవరపల్లి, చీడికాడ మండలంలో పర్యటించారు. ఎస్ఐఆర్ ఇంటింటి సర్వే వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. విజయనగరంలోని కాళీఘాట్ కాలనీ సచివాలయం పరిధిలోని స్వర్ణవార్డ్ 50లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. సర్లో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించి బూత్ లెవెల్ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన రెవెన్యూ సేవలు అందించడం ప్రతి రెవెన్యూ అధికారి బాధ్యతని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ సేదు మాధవన్ స్పష్టం చేశారు. ఈరోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారుల సమీక్ష నిర్వహించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: ప్రైడ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 8:03 కావస్తుంది అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం డిఎడ్ డిఎడ్లో. మీకోసం డిఎడ్ డిఎడ్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ మీకోసం వస్తున్న పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి టిప్పు హరిణి పాడారు అండ్ సిరివెన్నెల గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: City FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న జాతీయ వార్తలు వింటారు తెలుగులో.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గిరిజన పరిశోధనా సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని కేంద్ర మంత్రి జువల్ ఓరామ్ ఆకాంక్షించారు. కేరళలోని వాయనాడులో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి కూడా బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలోని పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారత్ ఇండోనేషియా సంబంధాలు శతాబ్దాల చరిత్ర కలిగినవని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి శాంతి స్థిరత్వం సుసంపన్నతను విశ్వసిస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ భద్రతకు భంగం కలిగించే ఏకపక్ష చర్యలను నిరోధించాలని ఉద్ఘాటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వానికి కూడా భారత్ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, డిజిటల్ టెక్నాలజీ, విద్య, కృత్రిమ మేధ, ఏఐ తదితర రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని ప్రధాని సూచించారు. అలాగే యూపీఐ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, విద్య, స్టార్టప్లు, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ ఔర్ ఇండోనేషియా కే బీచ్ అనంత ఆకాశ్ కో చునే కా సామర్థ్య హై ఔర్ భారత్ ఇస్మే ఇండోనేషియా కో అపనా నేచురల్ పార్ట్నర్ మాన్తా హై. బియాక్ మే సటలైట్ ట్రేకింగ్ సువిధాయే లంబే సమయ సే భారత్ కే స్పేస్ ప్రోగ్రామ్ కో సహయోగ్ దేతీ రహీ హై. భారత్ నే భీ ఇండోనేషియా కే కై సటలైట్ లాంచ్ కియే హై ఔర్ కెపాసిటీ బిల్డింగ్ మే అపనా యోగ్దాన్ దియా హై.
0: వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అభివృద్ధి చెందిన వ్యవసాయం, సుసంపన్న గ్రామాలు, ఆర్థికంగా బలమైన రైతులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని, ప్రభుత్వ ప్రయత్నాలకు ఇతర సంస్థలు కూడా తోడైతే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26,000 మంది చిన్న స్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలియజేశారు. గ్రామస్థాయిలో పనిచేసే ఈ పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరు 100 నుంచి 200 మంది రైతులతో కలిసి పనిచేస్తూ గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ,
2: प्रगति कार्यक्रम के अंतर्गत ये तय किया है कि लगभग अभी तक 26,000 कृषि उद्यमी ट्रेंड करके छोटे छोटे कृषि उद्यमी इन्होंने तैयार किए हैं जो एक गांव में काम करते हैं और गांव की कृषि को बदलने के लिए 100-200 किसान को साथ जोड़ते हैं और कई जगह किसान जोड़ के वो परिवर्तन धीरे धीरे ला रहे हैं. अब वो नए 20,000 और कृषि उद्यमी जोड़ेंगे और उनको कृषि में मदद टेक्नोलॉजी उनको देंगे, अच्छे बीज, मैकेनाइजेशन का लाभ, आधुनिक कृषि पद्धति वो सिखाएंगे जिससे उत्पादन भी बढ़ेगा, लागत भी घटेगी और उसके साथ साथ कैसे वैल्यू एडिशन हो इस पर भी काम करेंगे.
0: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ప్రసంగించిన ఆయన 14 కిలోమీటర్ల పొడవైన జోజిలా సొరంగ మార్గం, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ కారిడార్లో నిర్మిస్తున్న 36 సొరంగాలు, కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్ట్, అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మెరుగైన రహదారి అనుసంధానం వంటి ప్రతిష్టాత్మక

0: ప్రాజెక్టులు దేశంలో రవాణా సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆధారిత వృద్ధిపైనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సుపరిపాలన అనేది దేశ నిర్మాణాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సాగాలని, రాజకీయాలు సామాజిక ఆర్థిక పరివర్తనకు సాధనంగా మారాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే సాంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరామ్ అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 2 రోజుల జాతీయ సదస్సును కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన పరిశోధన సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ ఏఐను ఉపయోగించి పరిశోధన, డాక్యుమెంటేషన్, విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. గిరిజన పరిశోధన సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది. జురాన్ కప్ 2026 ఫుట్బాల్ టోర్నమెంట్కు సంబంధించిన ట్రాఫీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆవిష్కరించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో జురాన్ కప్ ట్రాఫీని అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ఈ ఏడాది జురాన్ కప్, ప్రెసిడెంట్స్ కప్, షిమ్లా ట్రాఫీల్ని కైవసం చేసుకునేందుకు కొత్త జట్లు పోటీ పడనున్నాయని తెలిపారు. కొత్త జట్ల భాగస్వామ్యంతో ఈ చారిత్రక టోర్నమెంట్ మరింత ఉత్కంఠభరితంగా ప్రజాదరణ పొందుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది టోర్నీలో శ్రీలంక జట్టు పాల్గొనడం పట్ల రాష్ట్రపతి హర్షం వెలిబుచ్చారు. కొత్త జట్ల చేరికతో ఈ చారిత్రక పోటీకి అంతర్జాతీయ గుర్తింపు, ఆదరణ మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్లో పాల్గొంటున్న అన్ని జట్లు, క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు మరో 3 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మిగిలిన ప్రాంతాలు, అలాగే రాజస్థాన్లోని మరిన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు తీర ప్రాంత కర్ణాటక, గుజరాత్, కోంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD శాస్త్రవేత్త డి ధర్మరాజు వెల్లడిస్తూ,
1: Thunderstorms with wind speed at 40 to 50 kmph very likely to occur at the isolated pocket over Andhra Pradesh, Gangetic West Bengal, Jammu Kashmir, as well as Jharkhand, Kerala and Lakshadweep, Rajasthan, West Uttar Pradesh. Thunderstorms, there is a strong surface winds likely to occur at the isolated places Andhra Pradesh, Karnataka, Kerala and Lakshadweep, Telangana regions.
0: కేరళలోని వాయనాడులో కొండ చెరియలు విరిగిపడి 3 ప్రాణాలు కోల్పోగా 6 గల్లంతయ్యారు. వాయనాడు జిల్లా మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద సొరంగ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈరోజు భారీ వర్షాల కారణంగా కొండ చెరియలు విరిగిపడ్డాయి. ప్రమాదం సంభవించిన సమయంలో భూగర్భంలో చిక్కుకుపోయిన 9 కార్మికులను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసి మెప్పాడిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించాయి. మరో 6 కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని, వారు శిథిలాల కింద చిక్కుపోయి ఉండవచ్చునని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక, రక్షణ శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల విస్తరణ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్లో పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో వల్సాద్ జిల్లా వాపిలో అత్యధికంగా 216 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో సాధారణ జనజీవనం స్తంభించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 700 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా 80 ప్రాంతీయ రహదారులను తాత్కాలికంగా మూసివేయగా అనేక గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని కేంద్ర

మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గిరిజన పరిశోధన సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని కేంద్ర మంత్రి జ్యువల్ ఓరామ్ ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 8 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తోంది. అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేస్తున్నాం జిఐటి. అయితే మీకోసం ఇష్క మూవీ నుంచి ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ హరిహరన్ అండ్ సైంతవి పాడారు, వింటూ ఎంజాయ్ చేయండి.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 9 గంటలకు వస్తుంది, అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మధురస్వరాల్లోనికి. మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్స్ మధురస్వరాలు ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే మీకోసం నిర్ణయం మూవీ నుంచి ట్రాక్ ప్లే చేద్దాం. అండ్ ఈ సాంగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, అండ్ గణేష్ భార్గవ్ గారి సాహిత్యంలో ఈ ట్రాక్ మీ అందరి కోసం.

0: హలో గురు, ప్రేమ కోసమే జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పు కారణానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు, అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 9 గంటల నాటి 13 నిమిషాలు కాస్తుంది. అండ్ మనము నా మధుర స్వరాలు బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే బొబ్బిలి రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని చిత్ర పాడారు. అండ్ సిరివెన్నెలగడ్ సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9 గంటల దాటి 20 నిమిషాలు అవుతుంది అండ్ మనం ఉన్నాం మధురేశ్వరంలో. బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఇప్పుడైతే మీకోసం కొండవీటి దొంగ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని చిత్రం పాడారు అండ్ వేటూరు గారి సాహిత్యం నుంచి నీ పాట మీ అందరి కోసం.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుకారణానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పు కారణాలని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: పని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 9:55 అవుతుంది. అండ్ మనమున్న మధుర స్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకోసం మధుర స్వరాల్లో లాస్ట్ వస్తున్న పాట సూత్రధారులు చిత్రం నుంచి ఎస్పీ శైలజ పాడారు, అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 10 గంటల నాటి 1 నిమిషం దాటి 30 సెకండ్లు అవుతుంది అండ్ మనం వెంటైపోతున్నాం వినిపించిన రాగాల్లోనికి. అండ్ ఫస్ట్ మీకోసం వినిపించిన రాగాల్లోనికి మీకోసం వస్తున్న పాట ఆస్తులు అంతస్తులు చిత్రం అని చెప్పి సుశీల గారు అండ్ పాడారు. అండ్ ఎస్పి కోదండ పాణి గారు మ్యూజిక్ కంపోజిషన్లో దాశరథి గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 10:10 కావస్తుంది. అండ్ మనము నా వినిపించిన రాగాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకోసం మాతృదేవత చిత్రం నుంచి పీసు

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 10:23 కావస్తుంది. అండ్ మనం ఉన్న వినిపించిన రాగాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నామండి. ప్రతి మీకోసం తల్లా పెళ్ళామ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడారు. అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 10 గంటల నాటి 40 నిమిషాలకు అవస్థ ఉంది. అండ్ మనం మనం వినిపించే రాగాలు, బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకోసం పాల మనసులు మూవీ నుంచి ఎస్ జానకి గారు పాడారు, అండ్ సత్యం గారి మ్యూజిక్ కంపోజిషన్లో సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో

తగదా జంద దగదరిగిడ దరిగిడద అయ్యా సభయులారవో సజ్జనులారా తంధాన పూజనీయులకు పెద్దల్లారా అయ్యా అన్నదాతలకు ఆర్యుల్లారా అన్నా దేశ భక్తులకు పౌరుల్లారా మహిత పైన గల జన్మలన్నిట అన్నా మహిత పైన గల జన్మలన్నిట ఈ మానవ జన్మమే మహా దుర్లభం పుణ్యము చేసిన జీవే మనిషి.

0: అయితే సోదరా, వాల్మీకి రచించినటువంటి పవిత్రమైన రామాయణంలో శ్రీరామ జననం అనే ఘట్టాన్ని బుర్రకథగా చెప్పబోతున్నాం సోదరా. అయితే ఈ కథా విధానం ఏ విధంగానయ్యా?
1: అయ్యా, శ్రీకరముగా శ్రీరామచంద్రుని

0: కదా. కోసల దేశపు రాజధాని అది గొప్ప పుణ్యక్షేత్రం.
1: తందానా ఓ తందానా దేవ వందనా.
0: కోసల దేశము నందున దేనికి కొరత అన్నది లేదు. తరిగిటాజం తరిగిట అయితే ఆధ్యాత్మిక దేశమని దేశ దేశాలలో అఖండ ఖ్యాతిని ఆర్జించినటువంటి పరమ పవిత్రమైన భారతదేశంలో కోసల దేశమన గొప్ప పుణ్యక్షేత్రం ఉంది నాయన. అయితే అటువంటి కోసల దేశ రాజధాని అయోధ్య నగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారయ్యా?
2: ఎవరు పరిపాలిస్తున్నారని
0: అయ్యా? సూర్యవంశపు సంజాతుడైనటువంటి దశరథుండనే.

అయ్యా కడు చక్కని కులసతులు ముగ్గురు తొకళకళ అలాడుచును. ఈ విధంగా చల్లగా చక్కగా పరిపాలించేటటువంటి దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు ఉన్నారు. వారెవరయ్యానగా కౌసల్యా, సుమిత్ర, కైకేయే. కడు చక్కని కుల సతులు ముగ్గురో పటిపద సేవలే.

0: తరిగిదజంతరిత. ఈ విధంగా ముగ్గురు భార్యలతో ఎన్నో భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే మించినటువంటి సంతాన భాగ్యం లేక కృంగిపోయాడు దశరథ మహారాజు.
1: దశరథ మహారాజు
0: అయినా తన ఆశ వీడక తన ధర్మం

0: ఈ విధంగా ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతములు ఆచరించినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు సేవించినా ఫలితము మాత్రము కలగలేదు నాయన. కడసారి ప్రయత్నముగా దశరథుడు తమ కులగురువైనటువంటి వశిష్ఠిని చేరి
1: ఇలా దుఃఖిస్తూ ఇలా అడుగుతూ ఉన్నాడు, మహాత్మా వశిష్ఠ మహర్షి, కరములు

0: అంతట వశిష్ఠుడు, రాజా నీవు దిగులు పడవద్దు, పుత్రకామేష్ఠి అను యాగాన్ని చేసినట్లయితే నీకు తప్పగా పుత్రోదయమవుతుంది. యాగఫల సిద్ధులైనటువంటి నీ కుమారులు కారణ జన్ములై రఘువంశ కీర్తి ప్రతిష్టలు ఆ చంద్ర తారార్కం వెలుగొంద చేస్తారు. అయితే పుత్రకామేష్ఠి యాగాన్ని జరిపింపగల సమర్థుడు పాండకుని కుమారుడైనటువంటి ఋష్యశృంగుడు మాత్రమే అని చెప్పగానే అంతట దశరథుడు ఆ ఋష్యశృంగుని ఆశ్రమానికి వచ్చి ఆయనను ఒప్పించి అతనిని ఆ యొక్క అయోధ్య నగరానికి రప్పించి పుత్రకామేష్ఠి యాగాన్ని ప్రారంభించాడు.
1: అయితే ఈ కథ ఇలా ఉండగా లంకాపుర సామ్రాజ్యాధినేత అయినటువంటి రావణుడు బ్రహ్మ వలన అనేక వరములు పొందిన బలగర్వంతో దేవతలను బాధిస్తూ ఉంటే ఆ యొక్క దానవ బాధలు తాళలేకయా అమర పాశులెల్లా అయ్యా వనజ భవునితో విష్ణు దర్శనము చేసి విన్న వించే దానవ బాధలు తాళలేక బ్రహ్మాది దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణు వద్ద వచ్చి మొరపెట్టుకుంటున్నారు. ఈ విధంగా
2: మహాత్మా శ్రీమన్నారాయణ
1: అయ్యా,
2: యా భ్రష్టులకు వరములిచ్చి మమ్మల్ని ద్రష్టలుగా నికృష్టులుగా చేసి వారి ఇష్టమొచ్చినట్లు అష్ట కష్టములు పెడుచు, మా యజ్ఞగుండములు పాడు చేయుచు, మా ఋషుల గడ్డములు ఊడబెరిగి ఆనందించుచున్నారు స్వామి. మా చెడ్డ అల్లరీ పెడుతుంటే పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదని సరిపెట్టుకుంటూ ఉరకుంటున్నాము దేవదేవా
0: అనగానే అంతట విష్ణుమూర్తి, ఆ బ్రహ్మాది దేవతలను భయపడకండి, భూలోకములో దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేయుచున్నాడు, రాక్షస సంహారార్థమై నేను దాశరథనే జన్మించి ఈ దుష్ట సంహారం చేయగలవాడను అనగానే వారంతా సంతుష్టులై వెళ్లిపోయారు. అదిగో ఇక్కడ దశరథుని పుత్రకామేష్ఠి యాగం ఋష్యశృంగుని ఆచార్యకత్వమున మహోజ్వలంగా ప్రజ్వరిల్లుతుంది. ఏ విధంగానయ్యా?
1: ఋష్యశృంగున ఆచార్యమున ఋషులు మహర్షులు బ్రహ్మ ఋషులకు యజ్ఞశాలయే నిండిపోయరా, యజ్ఞంబది మొదలగుచుండరా,
3: యజ్ఞంబది మొదలగునుచుండరా,
1: అయ్యా మంత్రోచ్చరణతో బూది వంబులే మారు మ్రోగుచు
3: ఉన్నాయా.
1: అయితే ఋష్యశృంగున ఆచార్య

0: భర్తరే ఈ పాయస్థానం రెండు భాగములు చేసి అగ్ర సతులకిచ్చి అందులో సగము సగము తీసి సరయు సుమిత్రకిచ్చి ఆరగింప చేశాడు ఆ యొక్క దశరథ మహారాజు.
1: దశరథ మహారాజు
0: అదిగో నాయన యాగముతోడా.

0: వినోదముతో భార్యలతో కడుపారాగా త్రాగి ఉంచే అగ్నిహోత్రుడు ఇచ్చినటువంటి పాయసాన్నమును ముగ్గురు భార్యలతో కడుపరా త్రాగించాడు దశరథ మహారాజు.
1: దశరథ మహారాజు
0: అయితే మరి అదే అదునగా భావించినటువంటి శ్రీ మహావిష్ణు రాణుల గర్భప్రవేశం చేస్తున్నాడు. ఏ విధంగా నాయన చెంకు చక్రముల ముందుగా పంపెను కైక సుమిత్రల గర్భమందున ఆదిశేషువును సుమిత్రయందున తాను వెడల కౌసల్య గర్భమున శంకు చక్రములు ముందుగా పంపెను కైక సుమిత్రల గర్భమందున
1: శంకు చక్రముల ముందుగా పంపి

0: ఈ విధంగా ముగ్గురు రాణులు కూడా ఒకేసారి నెలతెప్పారు అన్న వార్త విన్నటువంటి దశరథ
1: మహారాజు
0: మరియు రాజ్య ప్రజలకు కూడా ఆనంద అవధులు దాటింది నాయన. అయితే ఇక క్రమక్రమముగా నవమాసములు నిండగానే కౌసల్యదేవికి కుమారుడు పుట్టాడా. కన్నుల పండుగ కౌసల్యదేవికి కుమారుడు

0: తరిగిటాజం తరిత. ఈ విధంగా పుట్టినటువంటి బిడ్డలకు తమ కులగురుడైనటువంటి వశిష్ఠ మహర్షిని రప్పించి పదకొండవ దినమున మహావైభవపీతముగా చైత్రమాస శుద్ధ నవమి బుధవారం పునర్వాసు నక్షత్ర కర్కాటక లగ్నమందు కౌసల్యకు జన్మించినటువంటి బిడ్డకు శ్రీరామ అనే పేరు పెట్టారు నాయన. రామ అనే పదం చాలా పవిత్రమైనటువంటిది. ప్రతి నిత్యము కూడా స్మరించేటటువంటి నామస్మరణంగా భావించి ఆ వశిష్ఠ మహర్షి పవిత్రమైనటువంటి అష్టాక్షరి మంత్రములోని బీజాక్షరమైనటువంటి రా అనే అక్షరాన్ని తీసి, పవిత్రమైనటువంటి పంచాక్షరి మంత్రము నుండి మా అనే బీజాక్షరాన్ని తీసి రామ అనే పేరు పెట్టారు నాయన.
1: ఓహో, చాలా సంతోషం.
0: అందుచేతనే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి మానవుడి నోటి వంట ఉచ్చరించేటటువంటి పవిత్రమైనటువంటి నామశబ్దమే రామ అనే అక్షరాలు నాయన.
2: ఓహో, అంతేకాకుండా పుష్యమీమేన లగ్నమందు కైకొక జన్మించినటువంటి బిడ్డకు భరతుడని, పణితారక కర్కాటక లగ్నమందు సుమిత్రకు జన్మించినటువంటి జంట బిడ్డలకు లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేశారు.
1: ఓహో,
2: అయితే పుట్టినటువంటి ఆ బాలుడు ఏ విధంగా ఉన్నాడయ్యా?
0: ఆ పుట్టిన బాలుడు ఎవలా ఉన్నాడయ్యా అనగా, బాలుని

0: అంటే పుట్టినటువంటి బాలుడికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే పేర్లు పెట్టి ఎంతో ఆనందంగా ఉంటూ, అయితే మరి ఆ కౌసల్యాదేవి ఆ శ్రీరామును చూడగానే
1: ఒక్కసారిగా
0: దిగు నుండి బిగు

0: విధంగా ఆ శ్రీరామచంద్రుని తన ఎదలు కత్తుకుని ముద్దాడి బంగారపు ఉయ్యాలు తొట్టులే వేసి ఆ కౌసల్యాదేవి చక్కగా జోలపాట పాడుతుంది.
1: రామాలి మేఘ శ్యామాలి రామారవి కుల సోమా.

ఈ విధంగా కన్నతల్లి కౌసల్యాదేవి చక్కని జోల పాటలు పాడుతూ ఉంటే మరి ఆ రాజ్య ప్రజలందరూ కూడా ఆనందంతో వేడుకలు ఉత్సవాలు చేసుకుంటూ ఆ రామచంద్రమూర్తి ఈ విధంగా మంగళ నిరాజన పాడుతూ ఉన్నారు.

0: మంగళం మధ్యాచార్య మంగళ రధ్వజ మంగళం శ్రీ గోవిందో మాధవ శ్రీ కృష్ణార్పణం రామార్పణం మహారుద్రేశ్వరం మంగళం.
1: మీరింతవరకు శ్రీ వై దుర్గా ప్రసాద్ బృందం వారిచే శ్రీరామ జననం బుర్రకథ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి మరిపూడి సుజానమ్మ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

గర్వాంధత తూలనాడి నమహా పాపాత్మునే అస్మద్ భయంకర శస్త్రాల

సంశయించెదరలా మీ ఆనతిని చేతనే కదా హరుని భీషణ హరుని భీషణ శాపం.

సంభవంతోజనుడు అంగద మంగళమే అంగద మంగళమే సర్వవన చరమణ.

అప్పుడు ఆనాడు ఆనాడు దైవమునైతి కాని ఇప్పుడు పనియే.

దేవి, కష్టములెట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. చూడు ఈ వారణాసి భక్తయోగ పథన్యా.

ప్రభాత కడుంగుడు దుర్భరము కదా చూడు సరివా.

దేవి అంతటి రాజచంద్రులకు ఆత్మజమై కగుమంత కాంత విశ్రాంత యశో విశాలుని.

కఠిన కర్ముణ నేనెంత కుంజాలను హృదయమునా.

పోయినది, నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. ఇప్పుడు నేను ఏకాకిన కాదు, కాదు సర్వజనులు ఏకాకులే. ఆలుబిడ్డలు ఆలుబిడ్డలు అన్నదమ్ములు కన్న తల్లిదండ్రులు.

మీరింతవరకు జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీమతి మరిపూడి సుజానమ్మ బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ అన్నవరపు రామస్వామి వయలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగం.

హలో మైక్ చెక్, దిస్ ఇస్ విబి స్టూడియో. నౌ ద టైమ్ ఇస్ 4:48:08. దిస్ పేర్ మైక్ టెస్టింగ్ ఆఫ్ విబి స్టూడియో.

0: కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.
1: సీతాపహరణం హరికథ వింటారు. కథకురాలు శ్రీమతి మొగలిచెర్ల నాగమణి.
2: గురుబ్రహ్మ